ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 19వ తేదీ ఆదివారం. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనది, కృషితో మనం సంపాదించుకునేదే శాశ్వతమైనది అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 5:00.

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మదర్ తెరీసా. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయము 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: 22వ వచనములో ఈ రీతిగా మనము చదవగలం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని ఆ వచనములో మనము చూడగలం. బైబిల్ గ్రంథములో కొంతమంది భక్తులను దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. అబ్రహాము మొదలు ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, సొలొమోను, యోబు ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక సందర్భాలు వారిని ఆశీర్వదించిన విధానాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. పొలములోనేమి, ఇంటిలోనేమి, చేతి పనులలోనేమి అన్ని విధాలుగా ఆశీర్వాదం పొందుకొని ఉన్నారు. వారు కూడా అదే విధముగా దేవునికి లోబడి ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని వాగ్దానములలో ఒకటి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు అని కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడి ఉండటము మనము చూడగలుగుతూ ఉన్నాం. అక్రమ మార్గములలో డబ్బు సంపాదించాలని, అనతి కాలములోనే గొప్పవారైపోవాలని లేనిపోని ఆశలకు పోయి దుర్వ్యాపారం చేసి ఉన్నది పోగొట్టుకుని దరిద్రతలోనికి వెళ్ళినటువంటి వారు అనేక మందిని మనము చూడగలుగుతూ ఉంటాం కదా. ఉన్నవి చాలక ఇంకా ఏదో సంపాదించుకోవాలని పరుగులెత్తుతూ శ్రమలలో ఊరులలో పడిపోయినటువంటి వారిని కూడా మనము ఎరుగుదుము కదా. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అనే మాటను కూడా చదువుకుందాం కదా. నీ కష్టము కాదు, దేవుని ఆశీర్వాదమే నీకు ఐశ్వర్య ఘనతలను తీసుకొని వస్తవి అనే సత్యాన్ని మరవకూడదు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదము నీ మీద ఉన్న ఎడల నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, అనగా పరాయి దేశములో భాష గాని చోట నీవారు అనేవారు ఎవరూ లేరు అన్న స్థలంలో కూడా దేవుని ఆశీర్వాదము నీపైన ఉన్నట్లయితే నీవు తప్పక ఆశీర్వదించబడతావు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఇస్సాకు అనే ఒక వ్యక్తి తన దేశములో కరువు వచ్చినప్పుడు, పరాయి దేశములో నివసించవలసి వచ్చినప్పుడు అక్కడ భూమిని కౌలు తీసుకొని సేద్యపరిచినప్పుడు, విత్తనములు చల్లినప్పుడు లేదా వేసినప్పుడు ఆ భూమి ఆ సంవత్సరము 100 అంతల ఫలాన్ని ఇచ్చింది. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను అని వ్రాయబడి ఉన్నది. అంతమాత్రమే కాదు, ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఈ సందర్భంలో మనము గమనించవలసినది ఏమనగా, మనవంతు కృషి చేయవలసిన బాధ్యత ఉన్నది అనే సత్యాన్ని మరవకూడదు. మనం ఎప్పుడైతే కష్టించి పని చేస్తామో ఆ కష్టమునకు తగినటువంటి ప్రతిఫలము తప్పకుండా మనకు దొరుకుతుంది. కాబట్టి నీ శక్తికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి నీవు కష్టపడిన తర్వాత ఖచ్చితంగా ఆ కష్టానికి నీవు ప్రతిఫలము పొందుకుంటావు. దేవుని యొక్క ఆశీర్వాదము నీ పని మీద ఉంటుంది. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ చేతి పనులు అన్నిట్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ శక్తి లోపము లేకుండా నీవు ఆ పని జరిగించినట్లయితే తప్పకుండా దాని ద్వారా నీవు పోషించబడతావు, నీ పిల్లలు కూడా పోషించబడతారు, దేవుడు నీ చేతులను బలపరుస్తాడు. ఈ మాటలు నీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను తలస్తూ, ప్రభువే మీకు సమృద్ధి కలుగ చేయాలని, మీ చేతుల కష్టమును ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను.
1: శుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ వై చంద్రశేఖర్ బాబు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం.
2: ప్రస్తుతం

0: సన్నతి గీతాలు విన్నారు. అంజలి ఈనటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీ వై చంద్రశేఖర్ బాబు గారు.
1: ప్రభు పేరిట ఈ రేడియో కార్యక్రమం వింటున్నటువంటి వారందరికీ ప్రేమపూర్వక వందనములు. ఈ దినము ఒక చక్కటి సందేశాన్ని మనం ఆలకిద్దాము. పరిశుద్ధ గ్రంథము బైబిల్ నందు సామెతల గ్రంథము 10వ అధ్యాయము

0: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న శక్తివంతమైన ఈ ఎల్నినో ప్రభావం భారతదేశ వాతావరణం, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ 2026 మాన్సూన్ వర్షపాతం 90-92% మాత్రమే ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎల్నినో కారణంగా మాన్సూన్ బలహీనపడటం వల్ల సెప్టెంబర్ వరకు వర్షాలు తగ్గే సూచన కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూలై ఆగస్టు మాసాల్లో వర్షపాతం బలహీనంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఈ సంవత్సరం జూన్లోనే 40% లోటు వర్షపాతం నమోదైంది. ఎల్నినో సంవత్సరాల్లో 60% కంటే ఎక్కువసార్లు భారత్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. 2015-16 సూపర్ ఎల్నినో సమయంలో వర్షాలు 86% మాత్రమే ఉండటంతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంటలైన వరి, మొక్కజొన్న, పప్పుదినుసులు, పత్తి, నూనె గింజలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాధార వ్యవసాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి కొరత, పంటలు ఎండిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండనుంది. రిజర్వాయర్లు, భూగర్భ జలాలు తగ్గి రబీ కాలంలో కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. రైతుల ఆదాయాలు తగ్గటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయ జీడిపిలో 14-18% ఉండటం వల్ల మొత్తం ఆర్థిక వృద్ధిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల ఉత్తర, మధ్య భారత్ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే ఆస్ట్రేలియా, ఆగ్నేసియా, ఇండోనేసియా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అమెరికాలో తుఫాను సంభవించి దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీర ప్రాంత వరదలు వచ్చే ముప్పు ఉంది. ఎల్నినో ప్రభావం గరిష్ట స్థాయికి చేరిన తర్వాత 2027 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని చేరే అవకాశం ఉంది. దీనివల్ల వ్యవసాయం, మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ అంచనాలు ఆందోళన కలిగించినప్పటికీ వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతుంటాయని, కాబట్టి అనవసరమైన భయాందోళనకు లోను కావద్దని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు నీటి సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్, వాతావరణాన్ని తట్టుకునే మిలెట్స్ పంటలు, పంట బీమా సౌకర్యాలు సహా సకాలంలో ప్రభుత్వం ఇచ్చే సలహాలను పాటించాలి. ఆధునిక సాంకేతికత, సాగునీటి సౌకర్యాలు గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉన్నా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రకృతి ప్రకోపించే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రజలు ముందుగానే విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎల్నినో వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
1: రైతు సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై ఈరోజు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలతో మీ రేడియో నిస్తం దాసరి వెంకటేశ్వరరావు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఈ మాసపు పాట మరల ఆనాటికి అంటూ సాగే ఈ మాసపు పాట ప్రసారమవుతుంది. గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతా ప్రసాద్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:20 చిత్రగీతలు వింటారు. రసమయి సాహితీ కార్యక్రమం 7:30 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో చినుకుల్లో చిగురించిన బాల్యం శ్రీమతి

ఎడ్లపల్లి అనుష గారి కథానిక ప్రసారమవుతుంది. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం 8:30 ప్రసారం అవుతుంది. మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం 8:35. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0874429503 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు ఈ ప్రసారంలో 9:30 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ఆంగ్ల వార్త ప్రసారం, 12:10 చిత్రగీతాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. చిన్నారిలోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జెడ్పీ స్కూల్ గోళ్లపాడు విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం కార్యక్రమం, 1:50 ఉర్దూ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో నాటిక ప్రసారం అవుతుంది. 4:00 చిత్రగీతాలు వింటారు. సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:35 చిత్రగీతాలు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కె ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 కిన్నర లహరి శ్రోతలు కొన్ని చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్, రాత్రి 9:30 ఇసిస్ బిఫోర్ పార్లమెంట్, రాత్రి 10:00 అఖిల భారత రవివాసీయ సంగీత సభా కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 వస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు: విజయనగరం జిల్లా భోగాపురంలో

0: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్టంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం శిల్పారామం వద్ద 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ఆయన నిన్న ప్రకటించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం రాష్టంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పట్టణాల్లో ఇంటింటికి చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి కేటాయించిన 25 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ఒక పీపీపీ మోడల్లో అవుట్ సోర్సింగ్ మెకానిజం లో గవర్నమెంట్ ఏమి కొనదు వీటిని, వేరే వాళ్లే డ్రైవర్ ని పెట్టుకుని వాళ్లే మెయింటైన్ చేసుకుని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. ఈ 200లో 25 వచ్చినాయి. ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్లి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం, అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్ గా ఉంటుందనేది మా ఉద్దేశం.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో జనసేన ఎంపీలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలు తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం, 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించాయి. ఉత్తమ బాల నటుడిగా అరుణ్దేవ్ పోతుల, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్, లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకి అట్లూరి, కల్కి చిత్రానికి ఉత్తమ నిర్మాణ రూపకల్పన విభాగంలో నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ మేకప్ కళాకారుడిగా పి రవికుమార్, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ వస్త్రాల రూపకల్పన విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మలకు పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మకత, ప్రతిభ, అంకిత భావానికి ఈ పురస్కారాలు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అభినందించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు.

0: సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ది పనులతో విజయవాడ నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై మానవత్వానికే మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసి అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోప ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా కుకునూరులో అత్యధిక భారీ వర్షపాతం 8 సెంటీమీటర్లు నమోదైంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా కేసులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. 6 డయేరియా కేసులు నమోదయ్యాయని, ఒకరు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన వారు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.
2: कहा डॉक्टर गणेशा हेगड़े. अथ वार्ताः. संसदः आगामि मानसून सेशन इति प्रावृत सत्रात् पूर्वं अद्य सर्वकारेण सर्वदलीय सभा आहूता. सत्रस्य कालखण्डे संसदः द्वयोः सदनयोः सुचारुरूपेण कार्यं कर्तुं सर्वकारः सर्वेभ्यः राजनैतिकदलेभ्यः सहकार्यं याचयिष्यति. श्वः आरभ्य मानसून सत्रम् अगस्त मासस्य 13 दिनाङ्कपर्यन्तं भविष्यति. सत्रस्य कालखण्डे अनेके महत्वपूर्णाः विधेयकाः चर्चायै पारितार्थञ्च सुनिश्चिताः सन्ति. भारतीय जनता पार्टीति दलेन वर्णितं यत् सर्वकारस्य इथेनाल मिश्रण कार्यक्रमः भारतस्य बृहत्तमेषु सार्वजनिक नीति सफलता कार्येषु अन्यतमः कार्यक्रमः वर्तते, येन कृषकाणाम् आयः वर्धितः, ऊर्जा सुरक्षा सुदृढा अभवत्, आयातित

0: ಸಂಸ್ಕರಿತ ಪೆಟ್ರೋಲಿಯಂ ತೈಲಸ್ಯ ನಿರ್ಭರತಾ ಚ ನ್ಯೂನೀಕೃತ. ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮ ಪಟಲೆ ಭಾಜಪಾದಲಸ್ಯ ಸೂಚನಾ ಪ್ರೌದ್ಯೋಗಿಕೀ ಕೋಶ ಪ್ರಮುಖ ಅಮಿತ ಮಾಲವೀಯ ಅವದತ್ ಯತ್ ಇ20 ಮಿಶ್ರಣ ಕಾರ್ಯಕ್ರಮ ರಾಜನೈತಿಕ ಬಿಂದು ಅಂಕ ನಿರ್ಧಾರಣೇನ ಚಾಲಿತಾಯಾಹ ಪಕ್ಷಪಾತ ಪೂರ್ಣ ಆಲೋಚನಾಯಾಹ ಅಪೇಕ್ಷೆಯ ಸಮಗ್ರ ಸಾಕ್ಷ್ಯ ಆಧಾರಿತ ಮೂಲ್ಯಾಂಕನಾಯ ಯೋಗ್ಯಃ ಅಸ್ತಿ ತಥಾಚ ಏತಾದೃಶ ಪರಿಣಾಮಸ್ಯ ಸಾರ್ವಜನಿಕ ನೀತೇಃ ಮಾಪನೀಯ ಪರಿಣಾಮೈಃ ನ್ಯಾಯಃ ಕರಣೀಯಃ. 20% ಇಥೆನಾಲ್ ಮಿಶ್ರಣಸ್ಯ ಉಪಲಬ್ಧಿಂ ಭಾರತಸ್ಯ ಅತ್ಯಂತಂ ಪರಿಣಾಮಿ ನೀತಿ ಸಫಲತಾಸು ಅನ್ಯತಮಂ ಇತಿ ಕಥಯನ್ ಸಹ ಅವದತ್ ಯತ್ ಏತೇನ ಉಪಕ್ರಮೇಣ ಕೃಷಕ ಕಲ್ಯಾಣಂ ಗ್ರಾಮೀಣ ವಿಕಾಸಃ ಸಹಕಾರಿಯ ಸಂಸ್ಥಾಃ ಊರ್ಜಾ ಸುರಕ್ಷಾ ಪರ್ಯಾವರಣಸ್ಯ ಸ್ಥಾಯಿತ್ವಂಚ ಇತ್ಯಾದಿಷು ಕ್ಷೇತ್ರೇಷು ಯುಗಪತ್ ಔನ್ನತ್ಯಂ ದೃಷ್ಟಂ. NTA ಇತಿ ರಾಷ್ಟ್ರೀಯ ಪರೀಕ್ಷಣ ಸಂಸ್ಥೆಯ ಸಮೀಕ್ಷಾರ್ಥಂ OMR ಪತ್ರಾಣಾಂ ಪ್ರಸ್ತುತೀಕರಣಸ್ಯ ವಿಷಯೇ ಛಾತ್ರಾಣಾಂ ಅಭಿಭಾವಕಾನಾಂ ಚ ಕೃತೆ ಸಚೇತಕ ಪತ್ರಂ ಪ್ರಕಾಶಿತಂ. NTA ಇತ್ಯನೇನ ಪ್ರಕಾಶಿತಂ ಯತ್ ಅದ್ಯತನ ಕಾಲೆ ಸಮೀಕ್ಷಾರ್ಥಂ ಪ್ರದತ್ತಾನಿ ಬಹೂನಿ OMR ಪತ್ರಾಣಿ ಕೃತ್ರಿಮಾಣಿ ಪ್ರಾಪ್ತಾನಿ. NTA ಇತ್ಯನೇನ ಉಕ್ತಂ ಯತ್ ಪ್ರಾಪ್ತಸ್ಯ ಪ್ರತ್ಯೇಕಸ್ಯ ಪತ್ರಸ್ಯ ಸಕ್ರಿಯರೂಪೇಣ ಪರೀಕ್ಷಣಂ ಕ್ರಿಯತೆ. ಪರಂತು ಯದಿ ಕೃತ್ರಿಮಂ ಅಥವಾ AI ಜನಿತಾನಿ OMR ಪತ್ರಾಣಿ ಪ್ರಸ್ತೂಯಂತೆ ತರ್ಹಿ ಗಭೀರಾಹ ನ್ಯಾಯಿಕ ಪರಿಣಾಮಾಹ ಭವಿತುಂ ಅರ್ಹಂತಿ ಇತಿ ಸಚೇತನಾ ದತ್ತಾ. ಕೇಂದ್ರೀಯ ಮಾಧ್ಯಮಿಕ ಶಿಕ್ಷಾ ಬೋರ್ಡ್ CBSE ದ್ವಾರಾ ಐಷಮಃ ದಶಮ ಕಕ್ಷಾಯಾಹ ದ್ವಿತೀಯ ಬೋರ್ಡ್ ಪರೀಕ್ಷಾಯಾಹ ಪರಿಣಾಮಃ ಘೋಷಿತಃ. ये छात्राः द्वितीय बोर्ड परीक्षां लिखितवन्तः ते डिजी लॉकर रिजल्ट इत्यस्य माध्यमेन तेषां परिणामान् प्राप्तुं शक्नुवन्ति. ರಾಷ್ಟ್ರೀಯ ಶಿಕ್ಷಾ ನೀತೇ ಅನುಶಂಸಾನಾಂ ಅನುರೂಪಂ CBSE ಸಂಸ್ಥೆಯ ದಶಮ ಕಕ್ಷಾಯಾಹ ಕೃತೆ ಅಸ್ಮಾತ್ ವರ್ಷಾತ್ ಬೋರ್ಡ್ ಪರೀಕ್ಷಾದ್ವಯಂ ಪ್ರವರ್ತಿತಮಾಸೀತ್. ಕೇಂದ್ರೀಯ ವಾಣಿಜ್ಯ ಉದ್ಯೋಗ ಮಂತ್ರಿ ಪಿಯೂಷ್ ಗೋಯಲಃ ಎಸ್ಟೋನಿಯಾ ದೇಶಸ್ಯ ಆಧಿಕಾರಿಕ ಯಾತ್ರಾಯಾಹ ಸಮಯೆ ಟೆಲಿನ್ ನಗರೆ ಭಾರತ ಎಸ್ಟೋನಿಯಾ ವ್ಯಾಪಾರ ಮಂಚಂ ಸಂಬೋಧಿತವಾನ್. ಅಸ್ಮಿನ್ ಅವಸರೆ ಸಹ ವ್ಯಾಪಾರೆ ನಿವೇಶೆ ನವೀನತಾಯಾಂ ಪ್ರೌದ್ಯೋಗಿಕ್ಯಾಂ ಚ ಗಹನ ಸಹಕಾರ್ಯಸ್ಯ ಆಹ್ವಾನಂ ಕೃತವಾನ್. ಮಂಚೆ ದ್ವಿಪಕ್ಷೀಯ ಆರ್ಥಿಕ ಸಹಕಾರ್ಯಸ್ಯ ಸುದೃಢೀಕರಣಾಯ ನೂತನಾನಾಂ ಮಾರ್ಗಾಣಾಂ ಅನ್ವೇಷಣಾರ್ಥಂ ಉಭಯ ದೇಶಾನಾಂ ವರಿಷ್ಠ ಸರ್ವಕಾರೀಯ ಪ್ರತಿನಿಧಯಃ ಉದ್ಯೋಗ ನೇತಾರಃ ವ್ಯಾಪಾರ ಪ್ರತಿನಿಧಿ ಮಂಡಲಸ್ಯ ಚ ಸದಸ್ಯಾಃ ಏಕತ್ರ ಆಗತಾಃ ಸಂತಿ. ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರೆ ಶ್ರೀ ಅಮರನಾಥಜಿ ಯಾತ್ರಾ ಪ್ರತಿಕೂಲ ಋತೋಃ ಪೂರ್ವಾನುಮಾನಂ ದೃಷ್ಟ್ವಾ ಪೆಹಲ್ಗಾಂ ಬಾಲ್ತಾಲ್ ಇತಿ ದ್ವಯೋಃ ಮಾರ್ಗಯೋಃ ಅಪಿ ಅದ್ಯಾರಭ್ಯ ಸ್ಥಗಿತಾ ಜಾತಾ. ಏಕಃ ಅಧಿಕಾರಿ ಅವದತ್ ಯತ್ ಭಾರತಸ್ಯ ಋತುವಿಜ್ಞಾನ ವಿಭಾಗೇನ ಯಾತ್ರಿಕಾಣಾಂ ಸುರಕ್ಷಾಂ ಕಲ್ಯಾಣಂಚ ಸುನಿಶ್ಚಿತ್ಯ ಆಗಾಮಿಷು ಕತಿಪಯೇಷು ದಿನೇಷು ಋತೋಃ ಪ್ರತಿಕೂಲತಾಯಾಃ ಪೂರ್ವಾನುಮಾನಸ್ಯ ಅನಂತರಂ ಏಷಃ ನಿರ್ಣಯಃ ಕೃತಃ. ಅಧಿಕಾರಿ ಅವದತ್ ಯತ್ ಯಾವತ್ ಅಗ್ರಿಮ ಆದೇಶಃ ನ ಭವತಿ ತಾವತ್ ಬಾಲ್ತಾಲ್ ನೂನ್ವಾನ್ ಚಂದನವಾರಿ ಆಧಾರ ಶಿಲಾ ಶಿಭ್ರಾತ್ ಯಾತ್ರೀಣಾಂ ಅಗ್ರೆ ಗಮನಸ್ಯ ಅನುಮತಿಃ ನ ಭವಿಷ್ಯತಿ ಇತಿ ವಾರ್ತಾಃ.
1: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ಸಮಯ 7 ಗಂಟಲು. ಇಪ್ಪುಡು వినండి కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదికనందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
2: కరీంనగర్లో 77 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైను నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది కోసము 22,000 కోట్ల రూపాయలు తీసుకువచ్చినట్లు చెప్పారు. దసరా నాటికి కరీంనగర్ వరంగల్ హైవే రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మరో 3 నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద కేంద్రం ఇచ్చిన 840 కోట్ల రూపాయల నిధులతో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుడతామని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణం త్వరితగతిన నాణ్యవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో వికసిత్ భారత్ జీ రామ్జీలో కూలీలకు పని కల్పించి హాజరు నమోదు చేసిన విషయంలో కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్టంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కరీంనగర్

0: జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి గీత మాట్లాడుతూ జిల్లాలో 15 మండలాలు 318 గ్రామాలు ఉండగా కూలీలకు మస్టర్స్ వేసినట్లు తెలిపారు. మొదటి రోజు మస్టర్స్ వేయడం ద్వారా రాష్టంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు డిఆర్డీఓ అధికారి గీత తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పర్యవేక్షిస్తోంది. జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు హుజురాబాద్, జమ్మికుండ, కొత్తపల్లి పట్టణాలు 303 గ్రామాలు ఉన్నాయి. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, హుజురాబాద్ 4 నియోజకవర్గాల్లో కలిపి 1338 బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. వీరంతా వారికి కేటాయించిన డివిజన్ వార్డులలో పర్యటించి జిల్లా వ్యాప్తంగా 1,89,090 మంది ఓటర్లకు గాను 1,78,568 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. వానాకాలం సాగుకు రైతు భరోసా పథకం కింద కరీంనగర్ జిల్లాకు చెందిన రైతులందరికీ 9 రోజుల్లో ముందుగా ప్రకటించిన విధంగా వారి వారి ఖాతాల్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించింది. జిల్లాలో 1,92,922 మంది రైతుల ఖాతాల్లోకి 2,07,11,13,234 రూపాయలు జమ చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మిగిలిన 70 కోట్ల రూపాయల నిధులతో కరీంనగర్ నగరంలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు స్మార్ట్ సిటీ కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజల సహకారంతోనే కరీంనగర్ ను పరిశుభ్రమైన, సుందరమైన, అభివృద్ది చెందిన నగరంగా తీర్చిదిద్దగలమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రాజెక్టులు రూపొందించామని మేయర్ తెలిపారు. దోస్త్ 2026 డిగ్రీ ప్రవేశాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రాష్ట వ్యాప్తంగా 1561 అడ్మిషన్లతో ప్రథమ స్థానం సాధించింది. ఇటీవల కాలంలో నిర్వహించిన కౌన్సిలింగ్ దోస్త్ 3 విడతల్లో మొత్తం 1561 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇంకా పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ టి రాజయ్య తెలిపారు. కరీంనగర్ ను హరిత కరీంనగర్ గా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. దీనిలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో గల కొత్తపల్లిలో వానర వనాలను ఏర్పాటు చేస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో ఈ నెల 1 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పగడ్బందీగా కొనసాగుతుంది. ఆపదలో ఉన్న పిల్లలను రక్షించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాల మేరకు 1 నుంచి 31 తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులను, ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించాలని ఇందుకోసం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలానికి చెందిన జడ్పీహెచ్ఎస్ ఓద్యారం ఎస్హెచ్విఆర్ 2025-26 జాతీయ స్థాయి రేటింగ్లో దేశంలో 23వ ర్యాంకు, తెలంగాణలో 5వ ర్యాంకు సాధించిన సందర్భంగా పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు ఏనుగు ప్రభాకర్ రావును, ఉపాధ్యాయ బృందాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు. అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాగేశ్వరి కళాశాల విద్యార్థిని విరంచి స్వప్నిక బంగారు పతకాన్ని సాధించింది. ఇటీవల తమిళనాడులోని చెన్నై హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో జరిగిన పోటీల్లో విరించి స్వప్నిక 84 కిలోల విభాగంలో ప్రతిభ చాటి మొదటి స్థానంలో నిలిచారు. బంగారు పతకాన్ని సాధించింది.
1: మీరింతవరకు కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. జిల్లా సమాచార లేఖ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమీపం 7:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుండి కాంస్య పతకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు.

0: ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యకుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెబుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 1,66,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడిచమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 1,98,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్న ముడిచమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిని చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు OMR షీట్ల పరిశీలనపై స్పష్టమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక OMR షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు NTA వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని NTA పేర్కొంది. అయితే నకిలీ లేదా AI ద్వారా సృష్టించిన OMR షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన OMR షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా NTA స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి 2వ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా CBSE ఈ ఏడాది నుండి పదో తరగతి విద్యార్థులకు 2 బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది 15వ తేదీ నుంచి March 11వ తేదీ వరకు నిర్వహించగా, 2వ బోర్డు పరీక్షలను May 15వ తేదీ నుంచి May 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన 2వ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని CBSE తెలియజేసింది. విదేశాల్లోని CBSE అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను, డిజిటల్ విద్యాపత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని CBSE బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం Article 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ, మమ్ముటి, కార్తీక్ ఆర్యన్ భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలన చిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. Article 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామి గౌతమ్ కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370, Hindi film. Renowned performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shade, Chandu Champion, Hindi, for a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero.

0: Story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
1: ఉత్తమ చలన చిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్ర అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా సచిన నమిదాస్ రూపాశ్రీ వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్ సచ్దేవ్ జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకం అవార్డు అందుకుంటారు. అభయ్ జోత్పూర్కర్ వైకోమ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూ కశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ జీ యాత్రను పెహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాత వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామీ స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ను ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయం తర్వాత ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కాజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పతకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషర్స్ గిల్ఫోర్డ్ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సమయాన్ని ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పతకం గెలుచుకుంది. ఈ రోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట వింటారు మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని. ఈ మాసపు పాట రచన కలగా కృష్ణమోహన్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతప్రసాద్ గారు. వినండి మరల ఏనాటికి తిరిగి ఈనాటికి.

0: మీరింతవరకు మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని ఈ మాసపు పాట విన్నారు. పాటకు రచన కలగా కృష్ణమోహన్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతప్రసాద్. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.

0: 7 5 7. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: కార్యక్రమంలో తర్వాత పాట వినండి. అంకుశం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించారు.

0: പ്രധാന എണ്ണിക്കല അധികാരി തെലങ്കാന.
1: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం
1: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
2: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎండపల్లి అనూష గారి కథానిక వింటారు.
4: ఈనాటి నా కథానిక చినుకుల్లో చిగురించిన బాల్యం. మొదటి వాన చినుకు నేలను ముద్దాడగానే మట్టి గుండెలో దాగి ఉన్న పరిమళం గాలిలో కలిసిపోతుంది. ఆ పరిమళం మన ముక్కును మాత్రమే కాదు, మన జ్ఞాపకాలను కూడా తడిపేస్తుంది. ఆ వాసన తగిలిన ప్రతిసారి మనసు ఒక్కసారిగా చిన్నతనంలోకి పరిగెత్తుతుంది. ఆ రోజుల్లో వాన అంటే సెలవు కాదు, సంబరం. మేఘాలు కమ్ముకుంటే పుస్తకాలను మూసేసి చెప్పులను ఎక్కడో విసిరేసి వాన వాన వాన అంటూ బయటికి పరిగెత్తేవాళ్ళం. చినుకులు చెంపలపై పడితే నవ్వులు పూసేవి. వీధిలో పారే నీటిలో కాగితపు వడవలు వదిలి అవి ఎక్కడి వరకు వెళ్తాయో చూస్తూ మన కలలను కూడా వాటితో పాటు పంపించేవాళ్ళం. ఆ చిన్న కాగితపు పడవలు కేవలం కాగితం కాదు, అవే మన ఊహలకు రెక్కలు. ఒక పడవ రాజ్మహల్కు వెళ్ళేది, ఇంకో పడవ సముద్రాన్ని దాటేది, ఇంకో పడవ నదులను దాటేది, ఇంకో పడవ ఎక్కడెక్కడికో కాలువల్లో చేరేది, మరొకటి మేఘాలను తాకేది. ప్రకృతి మనకు ఆట నేర్పింది, వాన మనకు ఓపిక నేర్పింది, చెట్లు మనకు దానం చేయడం నేర్పాయి, పక్షులు స్వేచ్ఛ అంటే ఏమిటో చూపించాయి. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ కోప్పడేది, ఎన్నిసార్లు చెప్పానో వానలో తడవద్దని అని మందలిస్తూనే తల తుడిచి వేడివేడి మిరపకాయ బజ్జీలు పకోడీలు చేసి పెట్టేది. ఆ మందలింపులోనే ప్రేమ ఉండేది, ఆ ప్రేమలో భద్రత ఉండేది, ఆ భద్రతలోనే బాల్యం ఉండేది. కానీ ఇప్పుడు వాన వస్తే కిటికీలు మూసేస్తున్నాం, చల్లని గాలిని ఆపేసి ఏసీ గదుల్లో వంధీలమైపోతున్నాం. మట్టి వాసనను మరిచిపోయి రూమ్ ఫ్రెషనర్ పరిమళాలకు అలవాటు పడుతున్నాం. కప్పల కూతలు వినిపించడం లేదు, పక్షుల కిలకిలలు వినిపించడం లేదు, వాన చినుకుల సంగీతం వినిపించడం లేదు. వినిపిస్తున్నది మాత్రం ఒకే ఒక్కటి, ఏంటది? ఏకైక ఇంధనం, అందరి ఆయుధం మొబైల్ నోటిఫికేషన్ శబ్దమే. ఒకప్పుడు పిల్లలు మేఘాల్లో ఏనుగులను గుర్రాలను కోటలను ఇంద్రధనుసులను ఇలా ఎన్నిటినో ఊహించేవారు. ఈరోజు అదే పిల్లలు స్క్రీన్పై కనిపించిన బొమ్మనే చూస్తున్నారు. ఊహించడం తగ్గింది, ప్రశ్నించడం తగ్గింది, ఆశ్చర్యపడటం తగ్గింది, లైక్లు షేర్లు అంటూ రీల్స్ వెంట పరిగెడుతున్నారు. ప్రకృతిని తాకిన చేతులు ఇప్పుడేమవుతున్నాయంటే గాజు తెరలను మాత్రమే తాకుతున్నాయి. ఒకరోజు ఒక అమ్మమ్మ తన మనవరాల్ని ఇలా అడిగింది, రా అమ్మ వానలో తడుద్దాం. మనవరాలు అమాయకంగా అడిగింది, వానలో ఎందుకు తడవాలి అమ్మమ్మ, యూట్యూబ్లో చూస్తే సరిపోతుంది కదా. ఆ ప్రశ్న విన్న అమ్మమ్మ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎందుకంటే వానను చూడొచ్చు, కానీ వాన నుండి వచ్చే ఆ చినుకుల స్పర్శను ఎలా చూడగలుగుతాం? కానీ చినుకుల చల్లదనాన్ని స్క్రీన్ ఇవ్వదు కదా, మట్టి వాసనను వీడియో చూపించలేదు కదా, కాగితపు పడవ ప్రయాణాన్ని ఏ యాప్ అనుభవింపజేయగలుగుతుంది? ఏ

0: చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు

0: తప్పు కూడా అనుభవింప చేయలేదు. కావున ప్రియమైన శ్రోతలారా, నాగరికత నాగరికత అనుకుంటూ మన పురోగతి ఎక్కడ వరకు వెళ్తుందో గమనించండి. నాగరికత అంటే ప్రకృతికి దూరం కావడం కాదండి. సాంకేతికత అంటే బాల్యాన్ని కోల్పోవడం అసలే కాదు. ఏసీ గదులు మన శరీరాన్ని చల్లబరచవచ్చు, ఒప్పుకుంటాను, కానీ వాన చినుకులు మాత్రమే మనసును చల్లబరుస్తాయి. మట్టి వాసన మాత్రమే మనసుకు హాయిని రంజింపజేస్తుంది. మొబైల్ అనేది కేవలం ప్రపంచాన్ని చూపించగలుగుతుంది, కానీ చూస్తే సరిపోతుందా అండి? చెప్పండి మీరే. ప్రకృతి మాత్రం జీవితాన్ని నేర్పిస్తుంది. ఎలా అంటారా చూడండి. చెట్టు కింద కూర్చున్న పిల్లవాడు పుస్తకంలో లేని పాఠాలు నేర్చుకుంటాడు, అంతే కదండి. ఒక చీమ వరుసగా నడవడం చూసి క్రమశిక్షణ నేర్చుకుంటాడు. మీరు చూస్తూ ఉంటారు కదా, మనం కూర్చుని ఉంటుండగా చీమలు ఎలా వెళ్తూ ఉంటాయి? అవి కరెక్ట్గా ఒక సరైన దిశలో ఒకదాని వెంట ఒకటి వరుస క్రమంలో వెళ్తుంటాయి. వాటిని చూసి క్రమశిక్షణ అనేది నేర్చుకోగలుగుతాం. అలాగే ఒక పిట్ట గూడు కట్టుకుంటుంది ఇళ్ళ మధ్యలో చెట్ల మీద కట్టుకుంటుంది, చూశారు కదా. ఎలా కట్టుకుంటుంది? ఒక పిట్ట గూడు కట్టడం చూసంట మనం శ్రమ విలువ కూడా తెలుసుకుంటాం. అలాగే ఒక విత్తనం మొలకెత్తడం చూసి ఆశను నేర్చుకుంటాం. ఇదే విషయాన్ని పిల్లలకు మనం తెలియపరచాలి. ఇవన్నీ ఏమైనా పాఠ్యపుస్తకంలో ఉంటాయండి? ఏ పాఠ్యపుస్తకంలోనూ ఉండవు. ఇవన్నీ ప్రకృతి అనే ఒక గొప్ప గురువు చెప్పే పాఠాలు. వీటిని అనుభవిస్తేనే నేర్చుకోగలుగుతాం. అనుభవించాలి అంటే మనం పిల్లలకు కావాల్సిన స్వేచ్ఛను మనం ఇవ్వాలి. మన పిల్లలకు మంచి మార్కులు ఇవ్వచ్చు, మంచి ఉద్యోగం వచ్చేలా మనం చదివించవచ్చు, కానీ ప్రకృతితో అనుబంధాన్ని ఇవ్వకపోతే వారికి జీవితం గురించి తెలిసేది చాలా చాలా చాలా తక్కువ అండి. ఈ వర్షాకాలంలో ఒక్కరోజైనా మొబైల్ను కాస్త పక్కన పెట్టి చూడండి. పిల్లలతో కలిసి వానలో నడవండి. ఒక కాగితపు పడవ చేయండి. అలాగే మీ పిల్లల చేత కూడా మరిన్ని కాగితపు పడవలు చేయించండి. ఇరుగు పొరుగు స్నేహితులను కూడా పిలవండి. వాళ్ళను కూడా మీ ఆటలో భాగంగా కలుపుకోండి. ఒక మొక్క నాటండి. అదే సమయంలో మేఘాల్లో కనపడే ఇంద్రధనస్సును కూడా పిల్లలకు చూపించండి. ఎందుకనుకుంటున్నారు? ఎందుకంటే బాల్యం అనేది తిరిగి రానిది, అది మళ్ళీ మళ్ళీ రాదనమాట. సో ప్రకృతి ఎప్పటికీ ఎదురు చూడదండి. జ్ఞాపకాలు వాటంతట అవే పుట్టవు, వాటిని మనమే సృష్టించుకోవాలి. ఈ కథ ద్వారా నేను చెప్పే సందేశం ఒక్కటే అండి, ప్రకృతిని ప్రేమించిన పిల్లలు జీవితాన్ని ప్రేమించే మనుషులుగా ఎదుగుతారు. చినుకుల్లో తడిసిన బాల్యం జీవితం అంతా మనసును తడిపే జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
1: మీరింతవరకు చినుకుల్లో చిగురించిన బాల్యం శ్రీమతి ఎండపల్లి అనుష గారి కథానిక విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసి, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఇంతవరకు మీరు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ ఇందులో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లం వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
4: बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
5: जल है तो हम है, आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं, रिचार्ज पिट और शाफ्ट बनवाएं, अनुपयोगी बोरवेलों को ठीक करें, जलाशयों से गाद निकालें, अधिक से अधिक पेड़ लगाएं। इस बारिश आइए जुड़े कैच द रेन अभियान से।
6: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार। संसद का मॉनसून सत्र कल से शुरू, दोनों सदनों के सुचारू संचालन के लिए सर्वदलीय बैठक आज। राष्ट्रीय परीक्षा एजेंसी का छात्रों और अभिभावकों को कड़ा निर्देश, फर्जी या एआई से बनी ओएमआर शीट जमा करने पर होगी कानूनी कार्रवाई। केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने 10वीं कक्षा की दूसरी बोर्ड परीक्षा के परिणाम घोषित किए। खराब मौसम के कारण श्री अमरनाथ जी और माता वैष्णो देवी यात्रा अस्थायी रूप से स्थगित। और फीफा फुटबॉल विश्व कप फाइनल में आज अर्जेंटीना और स्पेन आमने सामने, इंग्लैंड ने फ्रांस को हराकर तीसरा स्थान प्राप्त किया। संसद के मॉनसून सत्र से पहले सरकार ने आज सर्वदलीय बैठक बुलाई है। बैठक में सरकार संसद के दोनों सदनों के सुचारू संचालन के लिए सभी राजनीतिक दलों से सहयोग के लिए चर्चा करेगी। मॉनसून सत्र कल

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో 167, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్లో 23, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాంలో 10 ఖాళీలు ఉన్నాయి. పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు లభిస్తుంది. 2 ప్రొబేషన్ కాలంలో నెలకు 75,000 కొన్సాలిడేటెడ్ వేతనం అనేది చెల్లిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్ టైం పే స్కేల్ 86,245 నుంచి 208,915 రూపాయల వరకు చెల్లిస్తారు. ఎంపిక అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ చిరునామా https://apvidyutrecruitment.apcfss.in https://apvidyutrecruitment.apcfss.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపించుకోవడానికి ఆఖరు తేదీ 20 జూలై 2026. మరొక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది.

0: 60 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో 56, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్లో 3, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాంలో 1 పోస్టు ఖాళీగా ఉంది. పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 జూలై 2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు అనేది లభిస్తుంది. 2 ఏళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు 75,000 కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. ఆ తర్వాత రెగ్యులర్ టైం పే స్కేల్ 86,245 రూపాయల నుంచి 2,08,915 రూపాయల వేతన శ్రేణి వీరికి లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://apcpdcl.in https://apcpdcl.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరి తేదీ 20 జూలై 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై మెంతో మీకు ఇష్టమైన పాట, మీరు కోరే పాట, మీరు నచ్చే పాట, మీ మాటతో ఓ పాట, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ బాబు సింగ్ గారు. 0874429538 29503 ఈ నెంబర్లకు ఫోన్ చేసి హలో అంటూ మీకు ఇష్టమైన పాట కోరిన వెంటనే వినిపించడానికి సిద్ధంగా ఉన్న మీ దాసరి వెంకటేశ్వరరావుతో మాట్లాడేందుకు శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, లైన్లో ఉన్నారు. వారిని పలకరించేసి వారికి ఇష్టమైన పాటను మనం అందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారిని పలకరిద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉమ్మడి నుండి ఫరీద్ గారు. ఫరీద్ గారు ఫస్ట్ కాలర్ మీరే. మరి ఈ ఉదయం ఆహ్లాదమైన వాతావరణంలో ఏ పాట కావాలని మీరు కోరుతున్నారు?
1: ప్రేమ ఖైదీ సినిమా నుంచి.
0: ఓకే,
1: ఐ వాంట్ ఫర్ యు అన్నది ప్రేమ.
0: ప్రేమ ఖైదీ చిత్రంలో నుంచి.
1: అవును సార్.
0: ఐ లవ్ ఫర్ యు అన్నది ప్రేమ.
1: అవును సార్.
0: ఎప్పుడన్నా అన్నారా? ఎక్కడన్నా?
1: లేదు సార్, వినడమే కానీ అనలేదు సార్.
0: ఆ వినడంలో ఈ పాట కూడా విందామని ఫోన్ చేశారు.
1: అవును సార్.
0: ఫరీద్ గారు, ఎలా ఉంది మీ వృత్తి టైలరింగ్? బాగుందిగా. ఓకే, మీకు అందరికీ వెసులుబాటుగా ఉండే ఈ వృత్తి, మంచి రేడియో వింటూ పాటలు వింటూ పాటలు కోరుతూ పాట ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు. ఓకే, మీ ఆనందంలో మళ్ళీ ఈరోజు సండే, మొదటి కాలర్ మీరయ్యారు. పాట వచ్చేస్తుంది, వినండి. పాట వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సీతంపేట సాదా నరసింహారావు సార్.
0: సీతంపేట సాదా నరసింహారావు గారు. నరసింహారావు గారు చెప్పండి, ఏ పాట వింటారు? వానజల్లు. వాన వస్తుంది, వాన జల్లు పాట కోరారు. ఎలా ఎలా ఉంది మీ వ్యవసాయం? ఎలా ఉంది ముందు?
1: పర్లేదు సార్, ఇప్పటి వరకు అయితే పర్లేదు. ఇకనైనా కొద్దిగా వానలు సమృద్ధి ఇవ్వబడాలని కోరుకుంటున్నాం, అందరూ కోరుకుంటున్నారు.
0: అదే వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ తేమ ఎక్కువ ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలని చెప్తున్నారు. లేని పక్షంలో అపరాలు సాగు చేసుకోవాలంటున్నారు.
1: అవును సార్,
0: మీకు కూడా చెప్పే ఉంటారు అధికారులు.
1: అధికారులు చెప్తున్నారు, మనం ఆకాశవాణి రేడియోలో మొత్తం వింటూనే ఉన్నాం.
0: అంటే రేడియో ఎక్కువ చెప్తుంది మీకు?
1: అంతే సార్, లేకపోతే మనకి ఎవరు చెబుతారు? మనం పేపర్ చూసేటోళ్ళం కాదు, పెద్దగా నైట్ వచ్చి టీవీ చూసేటోళ్ళం కూడా అంతకన్నా కాదు.
0: పేపరు టీవీ కంటే చాలా ఆత్మీయంగా పలకరించి మీకు అన్ని చెప్తుంది రేడియో.
1: మనం పెట్టినా ఆన్ చేసినవా, జేబులు వేసుకున్నావా, ఈ నెట్ వాళ్ళు విన్నావా అని మన పని మనం చేస్తుంటాం, రేడియో పని రేడియో చేస్తుంటది.
0: ఓకే ఓకే, మీకు ఎలాగో వాన జల్లు పాట కోరారు కాబట్టి నీకు గుండె జల్లు అనే పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. హలో
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి, చెప్పండి, ఎవరు?
1: బాగున్నారా?
0: బాగున్నామండి.
1: ఆషాఢం ప్రారంభం సందర్భంగా, బోనాలు ప్రారంభమైన సందర్భంగా మీకు శుభాకాంక్షలు సార్.
0: ఓకే అండి, మా తరపున మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతకీ
1: అమ్మవారి దీవెనలు మీపై మాపై ఉండాలి, ఇంకా మంచి కార్యక్రమాలు ప్రసారం చేయాలని అనుకుంటూ అమ్మవారు సినిమాలు,
0: అమ్మవారి సినిమాల పాట
1: దండాలు దండాలు అమ్మవారి తల్లు,
0: ఈ పాట కోరుతున్నది ఎవరు?
1: మీకోసం మాకోసం రేడియో వింటున్న శ్రోతలు అందరి కోసం సార్.
0: ఎవరు?
1: మీరు, మేము అందరు.
0: ఓకే అండి, మరి మీరు మాట్లాడింది ఎవరు, మీరు చెప్పాలి. ఓకే, వెంకటేష్ గారు నెహ్రూ బస్ నుంచి ఫోన్ చేశారు, అందరికోసం అమ్మవారి పాట అడుగుతున్నారు, మీకోసం వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే, ధన్యవాదాలు.

0: work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశ వణికతోడం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై ప్రసారమవుతున్నాం. మీ మాటతో పాట కార్యక్రమంలో శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు? హలో.
1: హలో సార్, నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: సావన్కర్ గంగాధర్, కొండలవాడి జిల్లా నాందేడ్, మహారాష్ట్ర నుంచి సార్.
0: వామ్మో వామ్మో, మేము ఇప్పుడు మీ పేరు పలకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది.
1: గంగాధర్ అని సార్?
0: మీ పేరు గంగాధర్, మరి మొత్తం చెప్పారు కదా, నాందేడ్ వరకు చెప్పారు. నాందేడ కూడా గుర్తుంది, ఎందుకంటే మామిడి పండ్లు అక్కడ బాగా పెద్ద పెద్ద మార్కెట్ ఉంది అనేసి. గంగాధర్ గారు చెప్పండి. గంగాధర్ గారు, మీరు మహారాష్ట్ర నుంచి ఫోన్ చేశారంటే చాలా దూరం నుంచి ఫోన్ చేశారు మీరు. మీరంటే కూడా మాకు ఇప్పుడు
1: మొత్తం ఆల్ ఇండియాలో చేస్తారు సార్. రిటైర్ నుంచి మొత్తం ఆల్ ఇండియాలో చేస్తున్నాం సార్. రాజస్థాన్, ఎంపీ, యూపీ, బీహార్.
0: ఇప్పుడు రాజస్థాన్ అక్కడ మరి అటు ప్రాంతీయ భాష వాళ్ళకి ఉంటుంది కదా, ఏ భాష?
1: హిందీ భాష సార్. హిందీ భాష.
0: హిందీ భాషలోనే కోరుతారా మీరు?
1: హిందీ భాష. మహారాష్ట్ర మరాఠీ, తెలంగాణ తెలుగు.
0: మీకు మరాఠీ వస్తుంది మరి?
1: మరాఠీ వస్తుంది.
0: అంటే మీరు మహారాష్ట్రలోనే పుట్టారు?
1: అవును సార్, మహారాష్ట్ర పుట్టాము, మహారాష్ట్ర పెరిగాము, మహారాష్ట్రనే చదివాము, మహారాష్ట్ర జాబ్ చేసి రిటైర్ అయ్యాం.
0: ఓ, ఇంత సుదీర్ఘ ప్రయాణం ఉంది మహారాష్ట్రలో మీకు. 60 సంవత్సరాలు ప్రయాణం. ఓకే ఓకే గంగాధర్ గారు, మరి ఈరోజు మరి మహారాష్ట్ర నుంచి మీరు ఫోన్ చేసి తెలుగులో మంచి పాట కోరాలనుకుంటున్నారు కాబట్టి ఏ పాట విందాం మనం అందరం? గ్యాంగ్ లీడర్ చిత్తుల నుంచి. వావా, గ్యాంగ్ లీడర్. అవును, మీకు మహారాష్ట్రలో వర్షాలు పడితే మా తెలంగాణలోని గోదావరి బాగా పొంగుతుంది. అవుతుంది, ఇక్కడ భద్రాచలంకి కూడా పోటెత్తుతుంది వర్షం, వర్షపు నీరు. ఓకే గంగాధర్ గారు, మీరు కోరినట్టుగా వర్షం పాట వచ్చేస్తుంది, వాన జల్లు గిల్లు.
1: కూచల్ శ్రీహరి గారు, మళ్ళా అజీజ్ భాయ్ నర్సాపూర్ నుంచి, ప్రవీణ్ చాపా భూమేశ్వర్, తుకారాం జాదవ్, తనుశ్రీ సాతారా, మళ్ళా అతనే కర్ణాటక నుంచి ప్రకాష్ శ్యామల గారు చిన్న తిరుపతి.
0: ఓకే, మీరందరూ కలిసి వర్షం తడవండి, పాట వినండి.
1: చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు.

0: तेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: హలో
4: సార్, గుడ్ మార్నింగ్ సార్.
3: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుండి? ఓ, ఇల్లెందు నుంచి ఇంకా ఫోన్ రాలేదని మేము ఎదురు చూస్తున్నాం. వచ్చేసారు మీరు. ఓకే, చిన్నపాసి గారు చెప్పండి, ఈ పూట ఏ పాట వింటారు?
4: సార్, మురళీకృష్ణుడి నుంచి నా కోసమే లోకం పుట్టింది అనే పాట వినిపించండి.
3: అంటే ఇప్పుడు ఆ సినిమాలో హీరో అన్నారా, మీరు అన్నారా? పాట ఏమో మీరు ఫీల్ అయి పాడితే మీరే అన్నారేమో, నా కోసమే లోకం పుట్టింది. ఓకే అండి, మరి మీరు కోరినట్టుగా మీకోసమే లోకం పుట్టింది పాట వినిపిస్తున్నాం, వినండి.
4: థ్యాంక్ యూ సార్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై ప్రసారమవుతున్నటువంటి మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు? హలో,
2: నమస్కారం సార్.
1: నమస్కారం, కొంచెం మీరు వాయిస్ పెంచండి.
2: నమస్కారం సార్.
1: నమస్తే అండి, చెప్పండి, ఎవరు, ఎక్కడ నుండి?
2: నా పేరు సతీష్ చారి సార్, రఘునాథపాలెం మండలం ఏలపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
1: రఘునాథపాలెం అంటేనే మాకు బాబు చారి, సతీష్ చారి, పవన్ చారి గారు.
2: అవును సార్, అవును సార, మా నాన్న గారు, మా తమ్ముడు,
1: మొత్తం అందరి పేర్లు మాకు కంఠస్థం అయిపోయాయి.
2: అవును సార్, అవును సార, ఎన్ని రోజుల నుంచి మేము అంటే అన్ని ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సందర్భంలో ఎక్కడున్నా కానీ, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, ఏదన్నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం రేడియో రిలేటెడ్ వాటికి మాత్రమే ఉంటుంది.
1: ఓకే చారి గారు, చెప్పండి, ఏ పాట వింటారు
2: సార్? ఈరోజు నాకు మొండి మొగుడు పెంకి పెళ్ళ నుంచి లాలు దర్వాజ లస్కర్ బోనాలు అనే పాట కావాలి సార్.
1: ఓకే, అంటే లస్కర్ బోనాలు సిద్ధమవుతున్నాయనా?
2: అవును సార్, అవును సార్, అందుకోసమనే ఈ వన్ మంత్ మోత అలానే బోనస్ స్టార్ట్ అవుతుంటాయి కదా సార్?
1: అవునవును.
2: యాక్చువల్ మన ఖమ్మం దగ్గర అంటే మన సైడ్ నేను ఎక్కువ చూసింది సార్, హైదరాబాద్ లో మాత్రం ఖచ్చితంగా చాలా బాగా చేస్తారు.
1: అంటే తెలంగాణ సాంప్రదాయంగా ఎక్కువ చేస్తారు, అంటే ఇప్పుడు ఖమ్మం కల్చర్లో అన్ని మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి తక్కువగా కనిపిస్తుంది మీకు. అంటే హైదరాబాద్ అంటే అందరు వచ్చి అక్కడే ఉన్నారు కదా, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవారు కాబట్టి అక్కడ అందరూ పాల్గొంటారు. ఓకే అండి, మీరు కోరినట్టుగా మొండి మొగుడు పెంకి పెళ్ళాం చిత్రంలోంచి పాట వచ్చేస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ సార్.

0: జ్వరగు సజేకుండ్రి.
1: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుండి వచ్చేసారు? జన రంజకంలో మీరు రంజించి ఫోన్ చేశారు, చాలా సంతోషం.
2: వర్షం వస్తుందా సార్ ఈ రోజు అక్కడ?
1: వర్షం పడుతుందండి, ఉదయం పడింది.
2: వర్షం సినిమా ఇక్కడ చేశారు సార్? వర్షం సినిమా మాకు కాకతీయుల వెయ్యి స్తంభాల గుడి దగ్గర చేశారు.
1: అవునవును, కరెక్ట్ కదా. వరంగల్ కాకతీయ
2: వాణి విద్యా నికేతన్ చేస్తాం సార్, ఎస్ఆర్ తోట వరంగల్.
1: ఓకే రమేష్ గారు, మరి మీరు అంత దూరం నుంచి కాకతీయ సామ్రాజ్యం నుంచి ఫోన్ చేశారు ఇక్కడికి. మా సామ్రాజ్యం ఓకే అండి, తప్పకుండా తప్పకుండా. ఓకే, మరి మీరు కోరినట్టుగా పాట వచ్చేస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ సార్.
1: ఓకే అండి.
2: థ్యాంక్ యూ.

నాదు అంటూ నీ ధర్మం గెలిచిన ఓటమే నీకు మిగిలింది.

0: ఆకాశవాణి కొత్తడం కేంద్రం మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం.

0: ఫైనాన్షియలీ స్మార్ట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై ప్రసారం చేస్తున్న మీ మాటతో పాటు కార్యక్రమంలో శ్రోతలు వింటున్నారు. ఇప్పుడు ఎవరు శ్రోత సిద్ధంగా ఉన్నారు లైన్ లో? హలో,
5: హలో, గుడ్ మార్నింగ్ సార్.
4: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఝాన్సీ గారు, జూలూర్పాడు మండలం పాపకొల్ల నుండి. చెప్పండి ఝాన్సీ గారు, చెప్తారా పాడతారా పాట? చెప్పండి, పాడండి.
5: రంగ్దే మూవీ నుంచి

అంతవరకు అంటే ఎట్లా అండి, పాట మంచి పాట. ఓకే, మీరు కోరినట్టుగా మీరు పాడినట్టుగా మీకోసం వచ్చేస్తుంది, పాట వినండి.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమం స్వాగతం అండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రాపూర్ చికెన్ షాప్ రాములు సార్.
0: చికెన్ షాప్ రాములు గారు, ఈరోజు సండే, చాలా బిజీగా ఉంటారు.
1: అమ్మే సార్, మామూలుగా ఉంది గిరాకీ.
0: అంతేనా?
1: అంతే సార్.
0: ఓకే, రాములు గారు చెప్పండి, ఏ పాట విందామని మీరు ఫోన్ చేశారు?
1: మల్లేశ్వర సినిమా నుండి మంచి సాంగ్ సార్.
0: మల్లేశ్వర సినిమా నుంచా? అదే, మల్లేశ్వరి చిత్రంలో అంటే మనకి రెండు సినిమాలు కనిపిస్తాయి, ఎన్టీఆర్ గారిది, భానుమతి గారిది, తర్వాత వెంకటేష్ గారిది, ఇంకొకరిది. వెంకటేష్ గారిది. అందులో ఏ పాట కావాలి చెప్పు. ఓకే, మరి శ్రీరాములు గారు మీరు కోరినట్టుగా మంచి పాట ఒకటి మేము వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నా.
0: పాల్వంచి నుండి స్వీటీ గారు, చెప్పండి.
1: బాగున్నాం
0: అండి.
1: ఓకే సార్, ఇవాళ ఈరోజు పెళ్లి సందడి మూవీ నుంచి ఏదైనా మంచి పాట వినిపించండి.
0: పెళ్లి సందడి చిత్రంలోంచి మంచి పాట. మంచి పాట అంటే మీకు
1: సాంగ్స్ బాగానే ఉంటాయి, ఏదేసినా పర్వాలేదు.
0: అంతేనా?
1: అవును సార్.
0: ఓకే ఓకే అండి. మరి పెళ్లి సందడి చిత్రం నుంచి మంచి పాట మీకోసం వచ్చేస్తాం.
1: కోరుతున్న శ్రోతలు సార్, షామిలి, సునీల్ కుమార్, అరుణ, షారోన్, ఆరోన్, సంపత్, శారదా, సంపత్ కుమార్.
0: ఓకే అండి, మీకోసం వచ్చేస్తుంది, పాట వినండి.
1: ఓకే అండి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

0: హలో, మీమాడతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: విశ్వ యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము, కోనవారిపల్లి సార్.
0: కోనవారిపల్లి ఉమ్మడి
1: కోనవారిపల్లి.
0: చెప్పండి.
1: మీ యాంగిల్ బాగుంటుంది, సూపర్ ఉంటుంది, ఫైన్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఏ పాట కావాలి ఏ సినిమా నుంచి?
1: ఉమ్మడి కుటుంబం, సతీ సావిత్రి డ్రామ.
0: సతీ సావిత్రి డ్రామా.
1: మీరు మంచివాళ్ళు, మీరు అడిగినది మీరు నెరవేరుస్తారు.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను.
0: వెంకటేశ్వరరావు గారు, చెప్పండి సార్.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. ఏ పాట వింటారు మీరు?
1: నాకు దత్తపుత్రుడి చిత్రం నుంచి అందానికి అందానివై

0: మీరు సంగీతంలోనే పాడుతున్నారు బాగానే.
1: ఏదో అట్లా
0: ఓకే అండి, మరి మీరు కోరినట్టుగా మీ పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే ఓకే.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమం సాగుతాం అండి. హలో, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: నాకు అన్నదమ్ముల అనుబంధం సినిమా నుంచి దయాల ఆనంద గీతం పాట కావాలి సార్.
0: ఓకే అండి, వచ్చేస్తుంది మీకోసం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో.
1: హలో సార్, నమస్కారం అండి.
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నుగంటి నెహ్రూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నెహ్రూ బస్తీ నుంచి నాగేశ్వరరావు గారు ఎన్నుగంటి. చాలా లాస్ట్ కాలం మీరు లేటుగా వచ్చారు
1: సార్. సార్
0: చెప్పండి, ఏ పాట వింటారు? టైం లేదు మనకి.
1: నాకు ఈరోజు బాగి చక్రం సినిమాలో వర్షం అయితే రాబోతుంది, మొత్తానికైతే ఆ పాట వినిపించింది, వాన కాదు వాన కాదు వరదరాజా అనే పాట.
0: ఓకే ఓకే, చాలా ఫోక్ సాంగ్ ఇది.
1: అవును సార్.
0: ఓకే అండి, లాస్ట్ సాంగ్ మంచి హుషారైన పాట కోరారు. ధన్యవాదాలు. నమస్తే అండి.
1: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా గారి చిత్రగీతల కార్యక్రమం ఇంతవరకు విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ బాబు సింగ్ గారు. హలో అంటూ మీకు పాట వినిపించిన మీ రేడియో నిస్తాన్ని దాసరి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ప్రేమకు వేలాయిరా చిత్రంలోని పాటలు వింటారు. చంద్రబోస్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, మను శంకర్ మహాదేవన్, జీన్స్ శ్రీనివాస్, చిత్ర అనురాధ శ్రీరామ్ ఆలపించారు. వినండి ప్రేమకు వేలాయిరా చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.
1: And now everybody to the dance floor.

ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై ఏకచిత్రగానం శీర్షికన తరంగ ఫిలిమ్స్ వారి ప్రేమకు వేలాయిరా చిత్రంలోని పాటలు వింటున్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం అందించారు చంద్రబోస్, సీతారామ శాస్త్రి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మను శంకర్ మహదేవన్, జీన్స్ శ్రీనివాస్, చిత్ర అనురాధ శ్రీరామ్. ప్రేమకు వేలాయిరా చిత్రం పాటలు వింటున్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఇంతవరకు మీరు ఏకచిత్రగానం శీర్షికన తరంగ ఫిలిమ్స్ వారి ప్రేమకు వేలాయిరా చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు శ్రీకృష్ణారెడ్డి, సాహిత్యం అందించారు చంద్రబోస్, సీతారామ శాస్త్రి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మను శంకర్ మహాదేవన్, జీన్స్ శ్రీనివాస్, చిత్ర అనురాధ శ్రీరామ్. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన స్వప్న చిత్రంలోని ఈ పాట వినండి.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట చిత్రం యుద్ధభూమి, ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యుగళం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజ స్వరపరిచిన
2: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
3: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
4: కార్యక్రమంలో మీరు వింటూ నా పాట. ఎస్ జానకి బృందం ఆలపించారు చిత్రం భైరవ ద్వీపం.

మీరు విన్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించారు. చిత్రం సువర్ణ సుందరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సూర్యచంద్ర. ఈ చిత్రం కోసం పి సుశీల, రాజ్ సీతారాం పాడిన పాట.

కార్యక్రమంలో తరువాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించారు చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి.

మీరు వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి బృందం ఆలపించారు. చిత్రం నేటి సిద్ధార్థ.

మీరు విన్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించారు. చిత్రం ప్రేమ పావురాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిందే మరో పాట, చిత్రం గోవిందా గోవిందా.

0: ka-chum, boom, boom, bop, ka-chum, boom, bop, ka-chum, boom, boom, bop, ka-chum, boom.
1: Ah, Brahma Devudu, ka-chum, kompa munchinavuru, boom, boom, bop, ka-chum, yanta goppa sogasuru, boom, boom, bop, ka-chum, yadadachinavuru, ka-chum, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

గొప్ప సరసురు అయ్యాడదాచి నావురు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను తిరిగి ఇదే ప్రసారంలో 12:10 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపిచేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమావేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాఝీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్బిందీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి స్వంత రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షుడితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ది చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత టాంజానియాలు విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన, సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు, సహకారం పంచుకుంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెంబెన్యని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్టపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశాధ్యక్షురాలు మాయా సందుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్ట్రపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షురాలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి

ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మూడు దేశాల పర్యటనలో చివరి దశలో రాష్టపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్టపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్టపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం బాల్తల్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీ మాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని తగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలన చిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు, అమర చిత్రానికి రాజ్కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా, కార్తిక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకానే యమగూచిని 21-17, 21-17తో వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈ రోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఈ రోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈ రోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
10: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
9: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ని సంప్రదించగలరు.
11: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రకటనలు విన్నారు. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల గొల్లపాడు విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి మీ ముందుకు వస్తున్న వారు కావ్య, పల్లవి, శ్రీలేఖ, సౌజన్యల బృందం.

0: ఆడపిల్లలకు అవకాశమిస్తే ఆకాశం అంతెత్తుకెదుగుతారని చాటి చెప్పే చక్కని సందేశాత్మక నాటిక ముందడుగు. నాయనమ్మగా సునీత, పావన్గా రామాంజనేయులు, హిమాగా శైలజ మీ ముందుకు వస్తున్నారు. వినండి మరి.
1: నాయనమ్మ, అక్క సైన్యంలో చేరుతుందట.
2: అదేం చూద్దామమ్మా, ఆడపిల్ల సైన్యంలో చేరడం ఏమిటి, ఎక్కడన్నా విన్నామా?
3: ఇది మీ కాలం కాదు నాయనమ్మ, ఇప్పుడు ఆడపిల్లల్ని వాయు సైన్యంలో కూడా చేర్చుకుంటున్నారు. నేను మంచి పైలట్ను అవుతా.
2: అమ్మో, విమానాలు నడపడమే భయం లేదు?
3: ఎందుకు భయం? ఇప్పుడు నడుపుతున్న వాళ్ళంతా ఎట్లా నడుపుతున్నారనుకుంటున్నావు? వాళ్ళకు లేని భయం నాకెందుకు?
2: ఏమోనమ్మా, ఏ డాక్టరో టీచరో అయితే బాగుంటుంది, కానీ పైలట్ ఏమిటి?
3: అట్లా అనుకోబట్టే ఆడపిల్లలు వంటింటికి అంటుకుపోతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు చేయని పనులే లేవు. ఇంజనీర్లున్నారు, న్యాయవాదులున్నారు, జడ్జులున్నారు, శాస్త్రవేత్తలున్నారు, వ్యవసాయం, వ్యాపారం, రాజకీయాలు, ఆడవాళ్ళు పనిచేయని రంగాలే లేవు. అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు.
1: మరి యుద్ధం కూడా చేస్తారా?
3: ఆ చేస్తాం. రుద్రమదేవి, రజియా సుల్తాన్, చాంద్ బీబీ, ఝాన్సీ లక్ష్మీబాయ్, జోనాఫార్క్ వీళ్ళంతా యుద్ధాలు చేయలేదా?
2: అదెప్పుడో రాజులు రాణుల కాలం లేవే.
3: పూర్వకాలంలో ఆడవాళ్ళదే రాజ్యమట నాయనమ్మ, ఇంట్లో పెత్తనం కూడా ఆడవాళ్ళదేనట.
1: మరి ఇప్పుడు ఇంట్లో నాన్న ఎట్లా చెప్తే అట్లాగే జరుగుతుందిగా. ఏమన్నా అంటే ఆడవాళ్ళకేం తెలుసు అంటారే?
3: అవును మరి, సరిగ్గా చదువుకోకపోతే ఏం తెలుస్తుంది ఏమిటి? ఆడవాళ్ళు చదువుకోకూడదు, బయటికి రాకూడదు, వంటింటిని అంటిపెట్టుకుని ఉండాలి. పెళ్లి పిల్లల్ని కనడంతో సరి, తెలియమంటే ఎట్లా తెలుస్తుంది?
1: ఇప్పుడు ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారుగా మా స్కూల్లో.

0: అంతా కలిసే చదువుకుంటున్నాం.
1: చదువుకుంటున్నారు కానీ ఇంకా వెనకబడే ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకుంటే గాని ఈ తెలియనితనం పోదు. అందుకే సంస్కర్తలు స్త్రీ విద్యను ప్రోత్సహించారు.
0: సంస్కర్తల వాళ్ళెవరు?
1: పూర్వం మనలో చాలా దురాచారాలుండేవి తమ్ముడు. ఎంత ఘోరంగా ఉండేదనుకున్నావు? చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, 10-15 రోజుల పిల్లలకు కూడా పెళ్లి చేసేవాళ్ళంటే నువ్వు నమ్మలేవు.
0: అరే, అంత చిన్న పిల్లలకు పెళ్ళా?
2: నిజమే నాయన, నా చిన్నప్పుడు నేను చూసా ఇటువంటి పెళ్లిళ్ళు.
1: అంతేనా, చిన్న బాలికలను ముసలి వాళ్ళకిచ్చి చేసేవాళ్ళు.
0: ఎందుకక్క?
1: ఎందుకేమిటి, డబ్బుల కోసం. ముసలి వాళ్ళు డబ్బిచ్చి ఆడపిల్లని కొనుక్కునేవాళ్ళు. ఆ ముసలి మొగుడు చస్తే ఆ జన్మ అంతా అలా ఉండిపోవాల్సిందే. అత్తగారింట్లోనో అమ్మగారింట్లోనో చాకరీ చేయాల్సిందే. కొన్ని చోట్ల చనిపోయిన భర్తతో పాటు భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చివేసేవాళ్ళు. దీన్నే సతీసహగమనం అన్నారు.
0: అమ్మో, బ్రతకుండగానే తలుచుకుంటేనే భయం వేస్తుంది.
1: అట్లా భర్తతో పాటు చచ్చిపోతే స్వర్గానికి వెళతారని, పుణ్యం వస్తుందని చెప్పి నమ్మించారు.
0: ఇది తప్పని ఎవరూ చెప్పలేదా?
1: చెప్పారు, వాళ్లే సంస్కర్తలు. చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేయకూడదని, భర్త చనిపోతే వితంతు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని చెప్పారు. ఆడపిల్లలు చదువుకోకపోవడం వల్లే ఈ దురాచారాలు వ్యాపించాయని, అందువల్ల ఆడపిల్లలంతా చదువుకోవాలని చెప్పారు.
0: ఎవరక్క సంస్కర్తలు?
1: రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు, ఇంకా చాలా మంది స్త్రీ అభ్యుదయానికి కృషి చేశారు.
2: వీరేశలింగం పంతులు గారి సంగతి నాకు కూడా తెలిసిన అమ్మాయి. ఆయన చాలా మంది వితంతువులకు మళ్లీ పెళ్లి చేయించారు, ఆడపిల్లల కోసం పాఠశాలలు పెట్టారు.
1: ఈ సంస్కర్తలు బాల్య వివాహాలని, సతీసహగమనాన్ని ప్రభుత్వం నిషేధించేటట్లు చేశారు. స్కూళ్లు కాలేజీలు పెట్టి ఆడపిల్లల చదువు కృషి చేశారు. పత్రికలు పెట్టి ఆడవాళ్లలో చైతన్యం కలిగించారు. పుస్తకాలు రాసి ఈ దురాచారాలన్నీ తప్పని నిరూపించారు. వాళ్ల కృషి వల్ల స్త్రీల పరిస్థితి చాలా మెరుగుపడింది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మగవాళ్లతో సమానంగా పనిచేసే స్థితి వచ్చింది. ఆడ మగ భేదం అసలు మనుషుల్లో అన్ని తేడాలు పోయినప్పుడే మనకు ప్రగతి అంటే మన ముందడుగు.
2: ఎన్ని సంగతులు తెలుసో మా అమ్మాయికి, ఇక ఎవరైనా ఆడపిల్లలకేం తెలుసు అని మనండి చెప్తా.
3: తదుపరి ఓ చక్కని సందేశాత్మక గీతంతో మీ ముందుకు వస్తోన్నది గడ్డ మీద సౌజన్య కదిలి.

0: అనేక రకాల కాలుష్యాలలో శబ్ద కాలుష్యం ఒకటి. దానికి చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు. పరిష్కారం నాటిక ద్వారా శ్రీలక్ష్మి, లావణ్య, అంజుమ్, నవ్య.
1: అబ్బబ్బా చెల్లి, నువ్వు ఆ రేడియో ఆపుతావా అమ్మతో చెప్పమంటావా?
2: చెప్పుకో, ప్రతి దానికి నేనే కనిపిస్తాను నీకు. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకో.
3: ఏమిటమ్మా అది?
1: చూడమ్మా, అస్తమానం శ్రీపద ఆ రేడియో దగ్గరే కూర్చొని పెద్దగా పెడుతోంది, వద్దంటే పెడసరంగా మాట్లాడుతోంది. నేను చదువుకోవాలి, నువ్వు చెప్పమ్మా.
3: అమ్మా శ్రీపద, ఆ రేడియో తగ్గించమ్మా, అక్క చదువుకోవాలి, ఇక్కడ నేను ప్రశాంతంగా పనులు చేసుకోవాలి.
2: అదేంటమ్మా, అక్క మాటలు పట్టుకొని నన్ను తిడతావు. ఆ పాటలు పక్కింటి మాలిని ఆంటీ క్రొత్త టేప్ రికార్డ్ నుండి.
3: ఓహో, అదా సంగతి. 2-3 రోజుల నుండి మరీ గట్టిగా వినపడుతోంది. అస్తమానం పాటలే అయినా ఎంత కొత్త టేప్ రికార్డ్ అయితే మాత్రం అంత గట్టిగా పెట్టుకోవాలా?
2: బాగుందమ్మా, అది 100 వాట్ స్టీరియో డెక్కట. 8,000 10,000 పెట్టి కొన్నారట. నా అంత ఎత్తు స్పీకర్ బాక్సులు 2 ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి మరీ గట్టిగా పెడుతున్నాడు, అందరికీ తెలియొద్దు.
1: ఏం తెలియడమో ఏమో, చెవులు హోరెత్తి.

0: పోతున్నాయి. మాలిని ఆంటీతో నువ్వైనా చెప్పమ్మా, పక్క వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా లేదు, ఒకటే గొప్ప.
1: ఏమిటా మాటలు, మనం ఇతరులను గౌరవించాలి, అప్పుడు ఇతరులు మనల్ని గౌరవిస్తారు. సమయం చూచి ఆవిడతో నేను చెబుతాలే.
2: నీకు సమయం దొరికేసరికి మాకు పిచ్చెక్కుతుంది.
0: చెల్లి, ఏమిటా మాటలు? అమ్మా, మాలిని ఆంటీ వచ్చారమ్మా, రెండాంటీ. మమ్మీ ఇప్పుడే మీ గురించి అంటున్నారు.
3: వదిన గారు, వంట పూర్తి కావచ్చిందనుకుంటాను. మీ వంటకాల గుమగుమలు మా ఇంటి దాకా వస్తున్నాయి. పైగా మీ పిల్లలు ఆంటీ ఆంటీ అంటున్నారు. నాకేమైనా రుచి చూపిస్తారా?
1: రండి వదిన గారు, ఏ వంట పూర్తి కావడమండి? ఈ పిల్లలిద్దరూ పిడుగుల్లా నా మీద పడుతున్నారు, వేగలేకపోతున్నాను. పైగా వాళ్ళిద్దరికి క్షణం కూడా పడదు.
2: ఏంటమ్మా మా ఇద్దరికి పడదంటున్నావు? మేమిద్దరం ఎప్పుడు పోట్లాడుకున్నాం నువ్వు అసలు?
0: చెల్లి, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడకూడదు.
2: పిల్లలంటే అందరికీ లోకువే. మాట్లాడకూడదు, ఏమీ అడగకూడదు, నోరు మూసుకొని చదువుకోవాలి, బోలెడు మార్కులు రావాలి. ఇలా ఉంటే ఎలాగో నాకు అర్థం కాదు.
1: శ్రీపద, అక్కర్లేని మాటలెందుకు, చదువుకో.
3: మీరు చదువుకోండమ్మా, మేము అలా పెరట్లో మాట్లాడుకుంటాం.
2: అక్కర్లేదాంటి, మేమే పెరట్లో చదువుకుంటాం, రా అక్క.
1: వదిన గారు, మీకు సంగీతం అంటే చాలా ఇష్టం అనుకుంటాను.
3: ఇష్టం అంటే నా చేత పాటలు పాడించేటట్లున్నారు, ఆ ఇష్టం కాదు అంతే.
1: మీరు పాటలు ఎక్కువగా వింటూ ఉంటారు కదా, అందుకని అడిగాను.
3: అదా, ఈ మధ్య కొత్త టేప్ రికార్డర్ కొన్నాం వదిన గారు, ఎంత బాగుందనుకున్నారు. పాటలు చాలా చక్కగా స్పష్టంగా వస్తున్నాయి. 10,000 పోసి కొనేశారు మీ అన్నయ్య గారు. చాలా బాగుందిలేండి, ఒకసారి రండి చూద్దురు గాని.
1: అలాగే లేండి, అయినా అస్తమానం అవే పాటలు ఏ వింటాం లేండి, విసుగ్గా ఉంటుంది కదా.
3: విసుగేం లేదండి వదిన గారు, మువ్వల చప్పుడు దగ్గర నుండి ఎంత స్పష్టంగా వస్తుందనుకున్నారు. మంచి మంచి పాటలు చుట్టుపక్కల వాళ్ళు కూడా వింటారు కదా అని కాస్త గట్టిగా పెడుతున్నాను.
1: అంత పెద్దగా పెడితే మన చెవులు దెబ్బతింటాయి సుమండి. ఇతరుల కోసం మనం ఆరోగ్యం పాడు చేసుకోకూడదు.
3: మీరు మరీ చిత్రంగా మాట్లాడుతున్నారు. పాటలు పెద్దగా పెట్టుకొని వింటేనే ఆరోగ్యం పాడైపోతుందా? ఇదేమైనా కల్తీ ఆహారమా, కలుషితమైన నీరా?
1: మనం మాట్లాడుకునే మాటల తీవ్రత 50 నుండి 60 డెసిబెల్స్ వరకు ఉంటుంది. శబ్ద తీవ్రత 85 డెసిబెల్స్ దాటితే ఆరోగ్యానికి మంచిది కాదు. 120 డెసిబెల్స్ దాటితే చెవిలో నొప్పి మొదలవుతుంది.
3: అంటే మన చెవి అపాయంలో ఇరుక్కుంటుందన్నమాట.
1: అపాయం చెవికి ఒక్కదానికేనా? ఈ శబ్దాల వల్ల గుండె మంట, అజీర్ణం, అసహనం, కడుపులో పుల్లు, గుండె జబ్బులు, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి తగ్గుదల వంటి అనర్థాలు ఎన్నో ఎదురవుతాయి. చివరికి మనిషికి పిచ్చెక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందువల్ల ఈ టేప్ రికార్డరే కాదు, ఫౌండరీలు, పిండి మరలు దగ్గర ఉన్నా అంతే. మరి టేప్ రికార్డర్ మీరు ఇప్పటికైనా తగ్గించి పెట్టుకుంటారనే అనుకుంటాను. మరి
3: అనుకోవడానికేముంది వదిన గారు, అందరికీ పనికి వచ్చే చాలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. వస్తాను వదిన గారు, మీ అన్నయ్య గారు వచ్చే వేలయ్యింది.
4: ఇప్పుడు తమాషా వార్తలతో ముందుకు వస్తున్న నేను కావ్యాను. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చట్టుబండల చవటమ్మ. దేశం మొత్తం మీదున్న నల్లులను దోమలను చంపడానికి ఒక బృహత్త కార్యక్రమమును చేపట్టినట్లు కేంద్ర కీటకశాఖ మాతిలు శ్రీ దిక్కులేని దివాన్ చెప్పారు. ఇప్పుడే అందిన వార్త, నిన్న జరిగిన మురికిపేట నియోజకవర్గ ఉప ఎన్నికలో అంధకార పార్టీ అభ్యర్థి మూతిలేని మూర్ఖారావు టాస్లో గెలిచినట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. పందులు కుక్కలు విచ్చలవిడిగా రోడ్లపై తిరగకుండా వాటి కొరకు ప్రత్యేక కుటీరాలను 100 రూపాయల వ్యయంతో నిర్మించనున్నట్లు జంతుశాఖ మంత్రి నక్కవుల వ్యాఘ్రేశ్వరరావు నిన్న విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. నిన్న సాయంత్రం జరిపోతుల పాలెం వద్ద జరిగిన ఒక ఘోర బస్సు దుర్ఘటనలో 100 చీమలు 100 గద్దలు చనిపోగా తీవ్రంగా గాయపడిన మరి 50 చీమలను దగ్గర్లో గల వైకుంఠ స్మారక ఆసుపత్రికి తరలించినట్లు తెలియవచ్చు. తుమ్మగానే ముక్కువుడిన ప్రముఖ నాయకులు తుమ్ముల తులిశయ్యకు ప్లాస్టిక్ సర్జరీతో ముక్కును సరిచేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రముఖ యోగి భక్తుల పాలిటి దేవుడు అయిన తంతానందుల స్వాముల వారు ఒళ్ళు తిమ్మిరితో మరణించారు. కరువు ప్రాంతాల్లో రేపటి నుండి ఒక్కొక్కరికి 2 గ్లాసుల జొన్న సంకటి, 0.5 గ్రాం రాగి మాల్ట్ ఇస్తారని కరువుల మంత్రి పప్పుల పాపయ్య తెలియజేశారు. రేపటి నుండి ఖమ్మం జిల్లా గోల్

పోలేపల్లి మద్దివారిగూడెం పరిసర గ్రామాల్లో సింగినాదం జీలకర్ర అనే సినిమా షూటింగ్ జరపనున్నట్లు ఆ సినిమా నిర్మాత దున్నపోతుల దుర్వాసుల వారు మా సినిమా ప్రతినిధికి తెలియజేశారు. నిన్న గొడవల పాలెంలో అమ్మలక్కలకు జరిగిన పంపునీటి కోట్లాటలో 500 బిందెలు చోట్లు పోగా ఆ ప్రదేశమంతా చేతిగాజుల మయమైపోయినట్లు పోలీసులు రంగప్రవేశము చేయడంతో మహిళలంతా వారితో ఎదురుదాడికి దిగినట్లు మా ప్రతినిధి లంబోదరం తెలియజేస్తున్నారు. సబ్బులు ఎలర్జీ కలిగిస్తున్నందువలన ఇక నుండి అందరూ ఒంటిని ఇటుక పొడితో కొబ్బరి పీచుతో తోముకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. పీచు పాలెంనకు చెందిన పినాశమ్మ మొన్న కంపుపాలెంలో జరిగిన అందాల రాణి పోటీలలో అందాల రాణి కిరీటాన్ని పొందింది. అక్రమంగా అడవులను నరికే వారిని పసిగట్టేందుకు వీలుగా ప్రతి చెట్టుపై గులకరాలతో నింపిన డబ్బాలను ఏర్పాటు చేస్తున్నట్లు, దీనితో అక్రమదారులను అవలంబిస్తున్న వారిని పట్టుకోవడానికి ఇదొక క్రొత్త మార్గం కాగలదని అడవుల మంత్రి డబ్బా రేకుల సుబ్బారాయుడు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరికొన్ని. కోనంగి అనే వ్యక్తి 3 కుక్కలను కరిచాడు. 2 కుక్కలకు పిచ్చెక్కగా ఒక కుక్క అక్కడికక్కడే చనిపోయింది. దిబ్బరాజ్యం మేయర్గా శ్రీకృష్ణ అర్పణం ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. అమ్మ అవని అనే పాటతో మీ ముందుకు వస్తున్నది గుండమాల కావ్య.

0: తెల్లవారి జాతి అహంకారాన్ని నిలదీసి చరిత్రలో మహావీరుడిగా ప్రసిద్ధికెక్కిన వీరపాండ్య కట్టబ్రహ్మనగా రామాంజనేయులు మీ ముందుకు వస్తున్నాడు.
1: ఒరే బానర్ మ్యాన్, ఎందుకురా అంత వికటాటహాసం? నన్ను కుయుక్తులతో పట్టి బంధించగలిగానని విర్రవీగుతున్నావా? మా భారతీయుల పాదాలు తాకడానికి కూడా మీ బ్రిటిష్ ఊర కుక్కలు సరికావు కదరా? మీ జాత్యహంకారపు విషపుకోరలతో మా భారతీయులను అడుగడుగునా పీల్చి పిప్పి చేస్తున్నారు కదరా కుక్కల్లారా? మా ప్రజావాహిని వెల్లువలా విచ్చుకుపడి ఉద్యమిస్తే నీవెక్కడుంటావురా నీచుడా? పవిత్రమైన మా భారతమాత స్వేచ్ఛావాయువులు పీల్చుకునేటకు కూడా అవకాశం లేదందువా? కరుడుగట్టిన మీ కషాయి పాశమిక ముష్కర పాలనను అంతమొందించడానికి ఒక్కొక్కరు ఒక్క నరసింహమై గర్జిస్తూ విజృంభిస్తే ఆ జంజామార్త ప్రవంజనంలో నీవు నీ మంది మర్మలము తుడిచిపెట్టుకుపోతారా? నెత్తిన వెల్లుల్లిపాయల మూటతో మా గడ్డపై అడుగిడి దేహీ అని మా రాజుల పంచన చేరి వంచన చేసి దొరతనాన్ని చలాయిస్తారు కదూ? అవునులే, మీలాంటి నీచులకు నీతేమిటి? విభజించి పాలించు అని దుర్మార్గపు ఎత్తుగడతో మీ పాదాక్రాంతులను చేసుకొని తల్లిపాలు త్రాగి ఆ రొమ్మునే గుద్దిన

0: అచ్చులు రా మీరు. సిగ్గు బిడియం వదిలేసి పిరికి పందల్లాగా వెనక చాటు నుండి మూకుమ్మడిగా దాడి చేస్తారా? ఇది రాజనీతి కాదురా ద్రోహి. పౌరుషం ఉంటే ఒక్కొక్కడిగా ధర్మయుద్ధం చేసి నన్ను గెలిచి బంధించగలిగితే అదిరా మగటిమి. ఏ పాపము ఎరుగని మా అమాయక జనులను ఎందుకు శోకతాప్తలను చేస్తున్నారా? అప్పనంగా మా దేశ సంపదను తరలించుకుంది చాలక, పాడి ఆవు లాంటి మా భరత్ తల్లి పొదుగులను కూడా కోయాలని చూస్తారా? నీచులారా, పాలు పొంగు మా సిర్లగడ్డను పగలగొట్టకండిరా. మీ అన్యాయాలు అంతమవ్వక తప్పదు, మా జనవాహిని దాస్య శృంఖాలను పగలగొట్టక మానదు. ప్రజాశక్తి అజేయం, ఇది చరిత్ర చెప్పిన పాఠం. చరిత్రను ఒక్కసారి సింహావనలోకం చేసుకోరా మూర్ఖుడా. చరిత్రలో నియంత అనే వాడెవ్వడికైనా తప్పలేదు వజ్రశిల. మా భారతీయుల మీద పడిన ఒక్కొక్క కొరడా దెబ్బ, మీ సమాధులు నిర్మించడానికి కావలసిన ఒక్కొక్క ఇటుకను గుర్తుంచుకోండిరా. ఈ ఒక్క కట్టబ్రహ్మలను చంపినంతనే మా ఉద్యమాలు ఆగవురా. ఉద్యమాలే ఊపిరిగా మా భారత జనశ్రేణి నిలుస్తుంది. అప్పుడు వేనవేలు బ్రహ్మణులు ప్రవహిస్తారు. ఇది సత్యం, ఇది తథ్యం.
1: గురువుల ఔన్నత్యాన్ని చాటి చెప్పే సందేశాత్మక గీతంతో మీ ముందుకు వస్తున్నది గుండమాల కావ్య.

0: ఇంతవరకు మీరు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల గొల్లపాడు విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రకటనలు విన్నారు. చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో ఈ ఉదయం జరిగిన ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సమాజం వేల ఏళ్లుగా అడవులు, నదులు, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ వస్తోందని, నేడు ప్రపంచం చర్చిస్తున్న స్థిరత్వం భావన గిరిజన జీవన శైలిలో శతాబ్దాలుగా నెలకొని ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని 2021లో నవంబర్ 15ను జనజాతీయ గౌరవ్ దివస్ గా ప్రకటించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియాలు, హైదరాబాద్ లో 25 కోట్ల రూపాయలతో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం, ములుగులో 900 కోట్ల రూపాయలతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యకుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు 3 ఆగస్టు వరకు పొడిగించిన నేపథ్యంలో దీనిని అవకాశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు సూచించారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో 489 సమావేశాలు జరిగాయని తెలిపారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచార తరహాలో నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఈ నెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష ఉంటుందని ప్రకటించారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపశమన అనుకూల చర్యలు సిఫారసు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ సహకార శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. వ్యవసాయ, విద్య, అటవీ, పశు సంవర్ధక, నీటిపారుదల, ఇంధన శాఖల కార్యదర్శులతో పాటు ఇక్రిసాట్, ఐఎండి, పీజేటిఏయు, ఐఐఎంఆర్ వంటి పరిశోధనా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నేడు వరుణ యాగం నిర్వహించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: వర్షాలు రావడానికి తెలంగాణ ప్రాంత ప్రశాంతతకు ప్రజలు ఉండాలని, వరుణులు తరుణించాలని చెప్పేసి వేద పండితులు నియమ నిబంధనలతో పూజలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతి జోడించి మనవి చేసుకుంటూ ఆ స్వామివారు అమ్మవారు వర్షాలు కురిపించాలని చెప్పి ఈ యాగము యొక్క ఫలితాలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.
2: భద్రాద్రి రాములు వారి టెంపుల్ ని అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న శ్రీరామనవమి నాడు మొదట విడత 351 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి శ్రీరామనవమి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దాంట్లో భాగంగా రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రధాన టెంపుల్ ని డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ ప్రాకారం కానీ ఔటర్ ప్రాకారం కానీ మాడు వీధులు కానీ వీటితో పాటు 4 పక్కల
0: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో 1 కోటి 40

0: లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన బైపాస్ రోడ్డును కార్మిక మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు. ఈ బైపాస్ తో ట్రాఫిక్ సమస్యలు తగ్గి భారీ వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు.
1: మనం ఏదైతే నిధులు ఇచ్చినాం ఆటో వాళ్ళకు నేను అడిగిన రోడ్లు అన్ని మంచిగానే ఆటోలు అన్ని లోపల వరకు పోతున్నాయి, వాళ్ళ బిజినెస్ చాలా మంచిగా నడుస్తుందని మనం రోడ్లు మంచిగా సీసీ డ్రైన్ కట్టించి ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద మనకు 30 కోట్లతోని మంచి ఇంటింటి నల్ల స్కీమ్ వస్తుంది. చెన్నూరు టౌన్ లో ఏదైతే అభివృద్ది కార్యక్రమాలు అన్ని తీసుకున్నామో సరిగా నడుస్తుంది. ప్రజల కోఆపరేషన్ ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ది చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట గేయ రచయిత అందశ్రీ జయంతిని పురస్కరించుకుని ఘట్కేసర్లో ఏర్పాటు చేయనున్న అందశ్రీ స్మృతి వనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే జయ జయ హే తెలంగాణను అధికారిక రాష్ట గీతంగా ప్రకటించామని, ఉద్యమకారులకు పదవులు ఇచ్చి గౌరవించుకుంటున్నామని తెలిపారు.
2: బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చినందుకు దిగిపోవాలనా, 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చినందుకు దిగిపోవాలనా, 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, దేనికోసం దిగాలని నేను అడుగుతున్నా.
0: ఎల్నినో వర్ష ప్రభావం కారణంగా ఈసారి సాగు చేయడానికి రైతులు ఆరుతడి పంటలు పండించేలా సమాయత్తం కావాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
3: చాలా మంది రైతు సోదరులు ఇంకా ఆశతో మనకు వర్షాలు పడతాయి కావచ్చు అని చెప్పి ఆశ ఎదురు చూస్తున్నారు. ఇక రైతు సోదరులు తప్పనిసరిగా చూసుకోవాల్సింది సమయం అయితే ఉన్నది. ఇంకా దీర్ఘకాలిక రకాలు కానీ మధ్యకాలిక రకాలు కానీ నార్లు పోసుకోవద్దు, కానీ స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజుల పంటకాలు కలిగిన రకాలన్నీ కూడా జూలై 31 వరకు నారు పోసుకుని ఆగస్టు 31 లోపు మనకు విత్తుకునే అవకాశం ఉంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రీసర్వే పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అటవీ రెవెన్యూ భూ సమస్యలను రెవెన్యూ అటవీ పోలీసు శాఖలు సమన్వయంతో పరిష్కరించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కామారెడ్డి మెదక్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్తో సహా 16 జిల్లాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్ల మహాసమ్మేళనం శనివారం జరిగింది. రాష్ట సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ పరమాత్మపై విశ్వాసంతో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి శ్రీనివాసరావు రాజయోగ ధ్యానాన్ని ఉన్నత విద్యతో పోలుస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము సైతం రాజయోగాన్ని ఆచరిస్తారని, సంస్థ 140 దేశాల్లో సేవలందిస్తోందని తెలిపారు. క్వాంటం చైతన్యానికి మధ్య సంబంధాన్ని బీకే గిరీష్ వివరించారు. రేషన్ కార్డుదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి బుచ్చిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ఈకేవైసీ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు సమృద్దిగా కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూరు ఎం తదితర ప్రాంతాల్లో మహిళలు ఈరోజు బొడ్రాయికి జలాభిషేకాలు చేశారు. మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఐ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీ

0: ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో భారతీయ బ్యాంకుల జాతీయీకరణ గురించి శ్రీమతి సరస్వతి కరవది గారి ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారాలు. ఈరోజు మనం బ్యాంకుల జాతీయీకరణ గురించి తెలుసుకుందాం. అసలు బ్యాంకుల జాతీయీకరణ అంటే ఏమిటి, బ్యాంకుల్ని ఎందుకు జాతీయం చేయవలసి వచ్చింది అన్నది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని మన అందరికీ తెలిసిన విషయమే. స్వాతంత్ర్యం వచ్చిన ఆనాటికి భారతదేశం అన్ని రకాలుగా వెనుకబడి ఉంది. అటు సామాజికంగానూ ఇటు ఆర్థికంగానూ సాధించవలసింది ఎంతో ఉంది. దేశం సుమారు 200 సంవత్సరాల పరాయి పాలన నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి స్వతంత్రమైంది. అయితే అప్పటికే విదేశీ పాలకులు మన సంపదను కొల్లగొట్టేశారు. ఎటు చూసినా పేదరికం, ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితి, వర్గ పోరాటాలు, భూస్వాముల దోపిడీ, వెనుకబడ్డవారే నిస్పృహ. ఈ పరిస్థితుల నుంచి బయటపడి వడివడిగా అభివృద్ది చెందాలన్నది భారత ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. అయితే అందుకు అనుకూలమైన పరిస్థితులు ఎంత మాత్రం లేవు. స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏళ్లకే, అంటే 1962లోనే చైనాతో భారతదేశం యుద్దం చేయాల్సి వచ్చింది. అలాగే 1965లో పాకిస్తాన్తో తలపడాల్సి వచ్చింది. ఈ రెండు యుద్దాలు అసలే అతలాకుతలంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితులను మరింత దిగజార్చాయి. ఆ యుద్దాల ఫలితంగా దేశంలో తీవ్రంగా కరువు కాటకాలు ఏర్పడ్డాయి. రైతాంగం, పేద ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. అప్పటికే దేశంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించి అమలు చేయటం మొదలుపెట్టినా నాటి పరిస్థితుల్లో అవి ప్రజలకు పెద్దగా ప్రయోజనాలను చేకూర్చలేకపోయాయి. కారణం, ప్రభుత్వ పథకాలను అమలుపరచవలసిన ఆర్థిక సంస్థలైన బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల చేతుల్లో ఉండటమే. తత్ఫలితంగా అవి లాభాపేక్షతో మాత్రమే పనిచేసేవి. డబ్బున్న వాళ్లకే రుణాలు, అవసరమున్న పేదవారికి పెద్ద సున్నాలు. ప్రైవేట్ బ్యాంకులు అవటం వలన ఆనాటి బ్యాంకులు ఏమాత్రం సామాజిక బాధ్యతను వహించేవి కావు. ప్రభుత్వ భారాన్ని పంచుకునేందుకు ముందుకొచ్చేవి కావు. దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగాలంటే దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగానికి, చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు బ్యాంకుల నుండి రుణాల అవసరం ఎంతైనా ఉండేది. కానీ వాటికి సహాయం చేయటానికి నష్ట భయంతో ప్రైవేటు బ్యాంకులు ముందుకు వచ్చేవి కావు. అవి కేవలం లాభాలను ఆర్జించే పెద్ద పెద్ద పరిశ్రమలకు మాత్రమే రుణాలు మంజూరు చేసేవి. అందువలన అప్పటికే ఆర్థికంగా ఉన్న అసమానతలు మరింత ఎక్కువైపోయేవి. వర్గ పోరాటాలు పెచ్చుమీరే ప్రమాదం కూడా తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు చూపే వివక్షను అరికట్టడానికి, తద్వారా దేశ సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమయ్యే ప్రమాదాన్ని నిలువరించడానికి అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రైవేటు బ్యాంకుల జాతీయీకరణ. 1969 జూలై

0: పంతొమ్మిదవ తేదీన మొట్టమొదటిసారిగా దేశంలోని 14 పెద్ద ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా జాతీయం చేసింది. అవే బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంకులు అప్పట్లో ఎంత పెద్దవంటే దేశంలోని మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 85% నిధులు వీటి వద్దే ఉండేవి. ప్రభుత్వం చేసిన ఈ జాతీయీకరణ వలన ఆ నిధులు మొత్తం ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చి ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించటానికి వీలయ్యింది. ప్రభుత్వం ఆ నిధుల సహాయంతో వివిధ పథకాలను అమలు చేయగలిగింది, ఆశించిన ప్రయోజనాలను సాధించగలిగింది. దీంతో 1980 ఏప్రిల్ 15వ తేదీన మరో 6 బ్యాంకుల్ని జాతీయం చేసింది ప్రభుత్వం. అవి ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇంకా విజయ బ్యాంక్. ఇలా జాతీయం చేయబడ్డ 20 బ్యాంకులతో పాటు భారతీయ స్టేట్ బ్యాంక్, దాని అసోసియేట్ బ్యాంక్స్ మొత్తం ప్రభుత్వ అధీనంలో పనిచేయటం మొదలుపెట్టాక దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మొట్టమొదటి మార్పు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బ్యాంకుల శాఖలు తెరవబడటం. అందువలన బ్యాంకింగ్ రంగ సేవలు దేశమంతా శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఎందుకంటే అంతకుముందు ప్రైవేట్ బ్యాంకులు తమకు లాభాలొచ్చే ప్రాంతాల్లో మాత్రమే, అంటే కేవలం పట్టణాల్లో, నగరాల్లో మాత్రమే శాఖల్ని తెరిచేవి కదా. మరి ఇప్పుడు వేల సంఖ్యలో బ్యాంకు శాఖలు సామాన్య రైతులకు, శ్రామికులకు తమ ద్వారాలను తెరిచాయి. మరో మార్పు ఏంటంటే ప్రభుత్వం జాతీయ బ్యాంకులన్నిటికీ తమ రుణాల్లో కొంత శాతాన్ని తప్పనిసరిగా ప్రాధాన్యతా రంగాలకు ఇవ్వటానికి కేటాయించాలని ఆదేశించింది. ప్రాధాన్యతా రంగాలంటే వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వృత్తి పనివారు వంటివన్నమాట. ఈ నిబంధన ఆయా రంగాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. ఎలాగంటే అంతకుముందు ఈ రంగాలన్నీ తమ ఆర్థిక అవసరాలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవారు. వారు వడ్డీని అధికంగా వసూలు చేయటమే కాక వానలు, వరదలు, కరువు కాటకాలు వంటి సందర్భాలలో ఆదాయం కుంటుబడి బాకీదారులు అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే నిర్దాక్షిణ్యంగా వారి ఆస్తుల్ని జప్తు చేసేవారు. జాతీయ బ్యాంకులు తక్కువ వడ్డీలకు రుణాలనివ్వటమే కాక ప్రభుత్వ సూచనలను అనుసరించి ప్రకృతి వైపరీత్యాల వంటి సందర్భాలలో రుణమాఫీలు కూడా చేయటం మొదలుపెట్టాయి. అందువల్ల ఆయా రంగాల వారికి కొంత వెసులుబాటు లభించింది. జాతీయీకరణ వలన కలిగిన మరో పెద్ద లాభం పెద్ద ఎత్తులో ఉద్యోగాల సృష్టి. జాతీయ బ్యాంకులు తమ శాఖల సంఖ్య ఎక్కువైన కొద్దీ ఉద్యోగుల అవసరం పెరిగి ఎంతమందినో ఉద్యోగాల్లో నియమించుకున్నాయి. ఇక మరో ప్రయోజనం ఆర్థిక వికేంద్రీకరణ. దేశ సంపద అంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరింపబడటం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. క్రమక్రమంగా భారతీయుల జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. దారిద్ర్య రేఖకు దిగువనున్న వారి సంఖ్య తగ్గనారంభించింది. అయితే ప్రతి మార్పుకు కొన్ని సవాళ్లు, విమర్శలు తప్పవు. జాతీయీకరణ ఫలితంగా ప్రభుత్వ రుణాల మంజూరు విషయంలో రాజకీయ జోక్యం పెరిగిందన్నది తిరుగులేని సత్యం. ఇక అందువలన రాణి బాకీలు, మొండి బకాయిలు పెరగటం మనందరం గమనిస్తూనే ఉన్నాం. దీనివలన బ్యాంకుల లాభాలలో ఎంతో తగ్గుదల నమోదైంది. రుణాల మంజూరులో జాప్యం కూడా పెరిగింది. ఇవన్నీ జాతీయీకరణ యొక్క దుష్ఫలితాలు అనుకోవచ్చు. అయితే జాతీయీకరణ వలన కలిగిన లాభాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. కనుక బ్యాంకుల జాతీయీకరణ విజయవంతమైన చర్య అనే చెప్పాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉన్న అమెరికా వంటి దేశాలు 2008లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా కుదేలయ్యాయి. కానీ మన ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగ బ్యాంకుల వలన సురక్షితంగా ఉంది. జాతీయీకరణను సమగ్రంగా విశ్లేషిస్తే భారతదేశాభివృద్ధిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యవస్థ పాత్ర బలంగా ఉందన్నది తిరుగులేని సత్యం. సామాన్యుడి సమగ్రాభివృద్ధికి ఈనాడు బ్యాంకులు చేయూతగా నిలుస్తున్నాయంటే ఒకనాటి జాతీయీకరణే దానికి పునాదులు వేసింది అన్నది పునఃసత్యం. జై హింద్.
1: మీరింతవరకు భారతీయ బ్యాంకుల జాతీయీకరణ

0: మహిళా లోకానికి ప్రియనే స్తంభం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

0: సమయం 1:50 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్త ప్రసారం ఢిల్లీ నుండి రిలే.
1: శ్వని హే ఖబరో కే సాత్ మే కలీమ్ అహ్మద్. పార్లమెంట్

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూరు మండల్ చిందుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విశ్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వరరావు, లక్ష్మీ దుర్గయ్య, రాజ్కోట్ టీ మెడ్చల్ రావు.

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూరు మండల్ చిందుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీనా లోకేశ్వర్ విశ్రాంత్ జగన్ దుర్గయ్య రాజేశ్వరరావు లక్ష్మీ దుర్గయ్య రాజ్కోట్టి మెడ్చల్రావు వీరందరి కోరికపై అంతులేని కథ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాయిబాబా పాడిన పాటకు సాహిత్యం అందించారు. ఆత్రేయ సంగీతం సమకూర్చారు ఎంఎస్ విశ్వనాథ్. విందామా ఈ పాట?

అంతట కవిని నేను వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు పద్మ, పయ్యావుల రామమూర్తి స్వరూప, పెద్దిపోయిన సుధాకర్ లలిత వీరందరి కోరికపై జీవన జ్యోతి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు సాహిత్యం సమకూర్చారు డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం అందించారు కేవీ మహదేవన్. జీవన జ్యోతి చిత్రం నుండి ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోరికపై బొమ్మరిల్లు చిత్రం నుండి జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన పాటకు సాహిత్యం అందించారు భాస్కర్ పట్ల. బొమ్మరిల్లు చిత్రం నుండి ఈ పాట.

ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాజ్ వికాస్, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోష్ని, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, చోటాపురాన్ పాసి, ఎండి షాకీర్, షహజాది, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు వీరందరి కోరికపై లంకేశ్వరుడు చిత్రం నుండి మను జానకి పాడిన పాటకు సంగీతం సమకూర్చారు రాజ్కోటి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమంలో చివరిగా వరంగల్ జిల్లా కరీమాబాద్ మండలం నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోరికపై జయం మనదేరా చిత్రం నుండి కుమార్ సాను స్వర్ణలత పాడిన పాటకు సాహిత్యం అందించారు సిరివెన్నెల.

ఇంతవరకు మీరు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వింటారు. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, శ్రీమతి డి రూపవాణి, శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. వినండి ధన్యోస్మి నాటకం.
1: నానా, నానా.
2: ఏంట్రా భరణే?
1: తలంటు పోసుకోవాలి, వెళ్లి అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురానన్నా. ఇదిగో రూపాయి. అలా చూస్తే

0: ఏంటి వెళ్ళి తీసుకురండి.
1: నాన్న ఎక్కడికి రా పంపిస్తున్నావు?
0: షాంపూ ప్యాకెట్ కోసం.
1: షాంపూలు తేవడానికి, చెప్పులు కుట్టించడానికి నాన్నే వెళ్ళాలా? నువ్వెళ్ళి తెచ్చుకోలేవా?
0: ఆయన ఇంట్లో చేసే పనే ఉంది, తిని కూర్చోవడంగా.
1: అందుకని అడ్డమైన పనులు చెప్తావా?
0: ఆహా, నువ్వేదో పెద్ద నీతి గొప్పలు చెప్తావేంటి? నువ్వు నీ పిల్లం ఆయనకి అడ్డమైన పనులు చెప్పడం లేదు.
1: ఏంట్రా ఒగుతున్నావు?
2: ధనిష్ట
0: ఏంటి కొడతావా? కొట్టు చూడు తెలుస్తుంది.
2: భరణి,
0: పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతులు మాట్లాడటమే.
1: చూసావా, చూసావా నాన్న వాడి మాటలు?
2: పోనీరా, వాడి మాటలేం పట్టించుకోకు. షాంపూయే కదా తెమ్మన్నాడు.
1: ఇలాగే వెనకేసుకురండి. ఈవేళ తలంటు పోసుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు, రేపు తల పెరిగిందని బార్బర్ పని కూడా చేయమంటాడు.
2: మీ ఇద్దరిని పెంచేటప్పుడు బాకీ పని కూడా చేశాంరా, కన్నందుకు ఏ పనైనా చెయ్యాలిగా.
1: మీరు వెళ్ళండి, ఏదైనా అంటే చాలు, సెటర్లు వేసేస్తారు. నాన్న ఒక్క నిమిషం, వాడు షాంపూకి ఎంత ఇచ్చాడు?
2: రూపాయి.
1: కరెక్ట్గా ఇస్తాడు, ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడు. అది ఇలాగేయండి, ఇవిగో 5 రూపాయలు.
2: నాకెందుకురా 5 రూపాయలు?
1: నీకు కాదు, ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాయి. ఇస్త్రీకి 4 రూపాయలు తీసుకుంటాడు, ఇంకా రూపాయి మిగులుతుంది, వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చాయి.
3: ఏమండి కాఫీ ఉందా?
2: వద్దు సుందర, కొడుకుల బుద్ధులు చూసి కడుపు దేవేస్తుంది, ఆ కాఫీ తాగితే వాంతి అవుతుంది.
3: ఏమండి
2: వస్తాను.
4: అత్తయ్య, బాత్రూమ్ ఖాళీ అయ్యిందా?
3: అయ్యిందమ్మా భార్గవి.
4: మామయ్య గారు స్నానం చేసేసారా?
3: చేశారమ్మా.
4: చేసేస్తారు, ఎందుకు చెయ్యరు? పనా పాట, లేవగానే బాత్రూంలోకి దూరిపోవడం, పండగానే భోజనం కంచం ఖాళీ చేయడం.
3: బాత్రూమ్ శుభ్రం చేస్తానమ్మా.
4: బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ చేతిలో ఏంటత్తయ్య, కాఫీయేనా?
3: అవునమ్మా, మీ మామయ్య గారికి ఎంత ఇచ్చాను, ఆయన తాగనే లేదు, వెళ్ళిపోయారు.
4: మామయ్య గారికైతే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది, చిక్కటి పాలు వేసి కాసుంటారు.
3: అయ్యో
4: సొమ్ము మీది కాదు కదా, ఆ కాఫీ ఇలా ఇవ్వండి.
0: ఆ కాఫీ నాది.
4: చిచ్చి, ఈ ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది.
0: నిజమే, మీ ఆయన నెత్తి మీద గంగమ్మ తల్లిలా ఎక్కి కూర్చున్నావు, అత్తామామల్ని గుర్రాల్లా చేసి సవారీ చేస్తున్నావు, ఎంతకంటే స్వతంత్రం ఇంకేం కావాలి నీకు?
4: వేళాకోళమా?
0: ఏటకారం.
4: మీరేంట అలా నిలబడిపోయారు? వెళ్ళి నేను చెప్పిన పని చేయండి.
0: అమ్మా ఆగు, ఏం చెప్పింది ఆవిడ?
3: బాత్రూమ్ శుభ్రం చేయమంటేను.
0: ఏ, ఆవిడ గారు చేసుకోలేదా శుభ్రం?
4: ఆ బాత్రూమ్ లో మీ నాన్నగారు స్నానం చేశారు, ముసలి కంపు. ఆ కంపు నేనెందుకు కడుగుతాను? మీరు వెళ్ళండి అత్తయ్యా.
0: నువ్వు నువ్వేం కడగొద్దు.
4: ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ల విషయంలో కలుగు చేసుకుంటావు? ఏ, మీ ఆవిడ చూసేదిగా పని మనుషులా, అది మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాధ్యతలు తెలుసు కాబట్టి ఈ ముసలాళ్ళిద్దరినీ పోషిస్తున్నావు. మరి మీ ఆవిడ అలా కాదే, ఈ ముసలాళ్ళను బయటికి గెంటేస్తాని, నేనీ ఇంటికి వచ్చి కాపురం చేస్తానని సింహద్వారం మీద శపథం చేసి మరీ వెళ్లిపోయింది.
0: అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది.
4: మాకు ఇష్టం లేదు, అలాగాని వెళ్ళిపోయామా చెప్పండి.
1: అవునరా, అమ్మా నాన్నలను వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారని ఆలోచించే ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నా తప్పదు గనక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం.
0: ఆహా, అబద్ధాలు అతికినట్లు బాగానే చెబుతావు, పెద్ద లాయరు కదా.
4: అంటే మీ అన్నయ్య అబద్ధాలు కోరేనా?
0: అవును, మా అమ్మా నాన్నల పేరు మీద ఉన్న ఇల్లు, మా అమ్మ ఒంటి మీద బంగారం ఉందిగా, వాటి కోసం వాడు ఉన్నాడు. అమ్మా నాన్నల మీద ప్రేమతో ఏం కాదు.
3: భరణి, ఏమిట్రా మాటలు?
0: నిజాలు. చూడమ్మా, నీకిదే చెప్పడం, నీ చేతికున్న బంగారు గాజులు నాకు కావాలి, అవి ఎవరికిచ్చినా నేను ఊరుకునేది లేదు.
3: నా గాజులా?
0: నీ గాజులే.
3: వద్దురా, కనీసం ఈ బంగారం అయినా నా ఒంటి మీద ఉండని.
0: ఏ, బంగారం తిని బ్రతుకుతావా?
3: బాధ్యతలు మర్చిపోయిన కొడుకుల్ని నమ్ముకుని బతకడానికి భయపడే ఈ బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
0: కడుపున పుట్టిన బిడ్డలకంటే ఒంటి మీద మోసే బంగారమే నీకు ఎక్కువైపోయింది అన్నమాట.
2: అవునరా, ఆ బంగారాన్ని మీ అమ్మ అలంకారం కోసం వేసుకోలేదు. రేపు మా ఇద్దరిలో ఎవరైనా చచ్చిపోతే విలువలు మర్చిపోయిన ఇలాంటి కొడుకుల మీద ఆధారపడకుండా మా దాన సంస్కారాల కోసం పనికొస్తాయని కాపాడుకుంటోందిరా మీ అమ్మ బంగారాన్ని.
1: నాన్న వాడేదో వాగుతాడు, మీరేం పట్టించుకోకండి.
2: నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, తెస్తాను. ఇంకేమైనా పనులుంటే చెప్పు, చేస్తాను. అంతేగాని మా మీద సానుభూతులు చూపించొద్దు నాయన. రే భరణి.

0: ఇదిగో షాంపూ ప్యాకెట్.
1: ఆ భరణి, ఆ బాత్రూమ్ లో సబ్బు నాది, అది వాడకు.
2: నా సబ్బు అయిపోయింది.
1: అయితే కొత్తది కొనుక్కో.
2: ఆ తర్వాత కొనిస్తాలే.
1: నా సబ్బు వాడటానికి వీల్లేదు.
2: ఏంటి, మీ ఆయన పక్కన ఉన్నాడనా? నోరు పెద్దగా వస్తుంది చూడు. ఉమ్మడిగా అందరం కలిసి ఉండేటప్పుడు నీ కంచం నా కంచం, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అనేవి ఉండవు.
1: అలా చూస్తూ నిలబడతారే.
3: ఏం చేయమంటావే నన్ను?
1: ఏదో ఒకటి చెయ్యండి. రోజు రోజుకి మీ తమ్ముడి ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను.
3: ఇప్పుడు వాడితో గొడవపడమంటావా? బీరువాలో ఇంకా సబ్బులున్నాయిగా, ఒకటి తీసుకో.
1: అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఉమ్మడి సంసారం అన్న వంకతో ఈ రోజు సబ్బుతో అయిపోయింది. రేపు ఇదే ఉమ్మడి సంసారం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు.
3: చంపేస్తాను పోలోపలికి. ఏమిటి నాన్న ఇది? వాడికి మీరైన బుద్ధి చెప్పొచ్చుగా.
0: మేం పనికిరాని వాళ్ళంరా. మిమ్మల్ని కన్నందుకు మీరు మాకిచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయటానికి తప్ప అడ్డగాడిదలాంటి కొడుకులకు బుద్ధులు నేర్పడానికి పనికిరారు.
3: అమ్మా,
4: ఏంటో చెప్పరా.
3: ఇందాక తమ్ముడిని బంగారు గాజుల గురించి అడుగుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను.
4: అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకులే?
3: అది కాదమ్మా, వాడికి భయపడి బంగారు గాజులు ఇచ్చేస్తావేమో. ఇచ్చేటప్పుడు నీ పెద్ద కొడుకు నేను, నేనున్నాను మాత్రం మర్చిపోవద్దు. అదే నువ్వు పంచాలనుకున్నప్పుడు కొడుకులిద్దరికి సమానంగా పంచమంటున్నాను.
0: వస్తుందరా.
4: ఏమండి, వాడు అన్న మాటలు విన్నారా?
0: ఇంకా చాలా వినాల్సి వస్తుంది వస్తుందరా. ఒకడు నక్క, ఒకడు తోడేలు, ఈ రెండు ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులకు జన్మనిచ్చాం మనం. ఏం చేస్తాం, మన కర్మ.
4: ఏమండి?
5: నారాయణమూర్తి, నారాయణమూర్తి.
0: రారా పరశురామయ్య.
4: కూర్చోండి అన్నయ్యా.
5: ఏమిటమ్మా, టిఫిన్లు కాఫీలు పూర్తయ్యాయా?
0: పూర్తవకే. ఇదిగో గొంతు దాకా.
5: అంత గొంతులోకి వచ్చేదాకా పెట్టేశారా నీ కొడుకులు?
0: మామూలు తిండి పెడుతున్నారా? పంచభక్ష పరమాన్నాలు.
5: రే మూర్తి, చిన్ననాటి స్నేహితుడివి, నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకులు మీకు అన్నమే పెడుతున్నారు, అండాన్ని మాట్లాడుతున్నారు నాకు తెలియదు అనుకుంటున్నావా?
4: అదేం లేదన్నయ్యా.
5: అమ్మా, నీలోని తల్లి మనసు కొడుకుల్ని సమర్థించుకున్నా మీ వయసు వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేకపోతుందని నాకు తెలుసమ్మా.
0: సర్లేరా, మా గొడవ ఎప్పుడు ఉండేది, ఇంతకీ ఆ గొడవ ఏం చేసావు?
5: ఏ గొడవరా?
0: అదే వడ్డీ బాబత్తు డబ్బు జమ చేసావా అని.
5: ఆ పని నిన్నే పూర్తి చేశాను. రాత్రే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కుదరక రాలేదు. రే ఇదిగోరా నీ పెన్షన్ పుస్తకం. నీ కొడుకుల చదువుల కోసం, వాళ్ళ అవసరాల కోసం లక్షల దాకా అప్పులు చేశావే, ఆ అప్పులోళ్ళకి నీ పెన్షన్ డబ్బులు వడ్డీగా కట్టేశాను.
4: అన్నయ్య అన్నయ్య, అంత గట్టిగా మాట్లాడకండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
5: వాళ్ళు వినాలనే నేను ఎంత గట్టిగా అరుస్తున్నానమ్మా. మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికే కాదు, మీరు వాళ్ళ కోసం చేసిన అప్పులన్నీ కూడా పంచుకోవాలి. వినబడుతుందా?
0: ఎందుకురా కంఠశోష, వాళ్ళకు వినబడవు, విన్నా పట్టించుకోరు. వాళ్ళు మా బాధల్ని బరువుల్ని పట్టించుకోనక్కర్లేదురా. మా రెండు గుండెకాయలు కొట్టుకుంటున్నంతసేపు ఒకళ్ళనొకళ్ళం ఓదార్చుకుంటూ బ్రతకగలం. ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని, ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్య.
4: ఏమండి?
5: రే, రేపనే రోజు మీ ఇద్దరికి కొడుకుల వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇల్లు అమ్మి వాటితో అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకొని ఏ ఓల్డేజ్ హోమ్లోనో ప్రశాంతంగా బతకండిరా.
4: ఈ ఇల్లు అమ్మడం మాకిష్టం లేదన్నయ్యా. ఇది ఆయన కష్టార్జితం. ఆయన తన చెమటను చిన్నించి కట్టుకున్న ఇంటిని తెగనమ్ముకుని వెళ్ళిపోవడానికి మాకు మనస్కరించడం లేదు.
5: అది కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.
0: వద్దురా, చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే. మేం చచ్చిపోయాక మా కొడుకులు మా గుర్తుగా దీన్ని మిగుల్చుకుంటారో లేక అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక ఈ ప్రస్తావన వదిలే.
4: కూర్చోండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను.
5: వద్దమ్మా, కాఫీ తాగే వచ్చాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
4: అయ్యో, ఇప్పుడేగా అన్నయ్య వచ్చావు, కాసేపు కూర్చోవచ్చుగా.
5: కూర్చుంటే పనిలో వద్దమ్మా.

0: ఇంత ఎత్తు ఎదిగిన కొడుక్కి బాత్రూంలో నీళ్లు పెట్టాలి, ఇంతున్న నా మనవని వీపు మీద ఎక్కించుకొని పాకుతూ తిరగాలి, కోడలు చేసే పూజకి పువ్వులు కొయ్యాలి, కొడుకు నిద్రలేసిన గదిని శుభ్రం చెయ్యాలి, ఇంకా చాలా చాలా పనులు పనివాళ్ళ చేసుకుంటూ పోవాలి. ఆకలి వేస్తోందమ్మా, అమ్మా ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ 10 సార్లు అడిగితేనే కానీ అన్నం పెట్టిన మనుషులు రావాళ్ళు.
1: అన్నయ్య
0: అవునమ్మా, ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు. మావాడు జైపూర్ ట్రాన్స్ఫర్ చేయించుకుని నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడుగా.
2: ఒరే, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడన్నా, కనీసం నీ ఆస్తి గురించైనా ఆశపడి నిన్ను చూడడేమిట్రా వాడు.
0: రేపో మాపేసి వచ్చేవాడిని అయితే ఆస్తి కోసమైనా చూసేవాడు. నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసే వదిలేసుకుంటున్నాడు. వాడికి లాజిక్లు తెలుసురా, ఆస్తి కావాలంటే గుదిబండం తగిలించుకోవాలి, అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే నన్ను వద్దని పరోక్షంగా చెప్పడం అన్నమాట. పోనీ నా భార్య నాకు వంట నేర్పి చచ్చిపోయింది, కొడుకు ఒంటిగాడిగా వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని నా అన్నం నన్ను ఒంటివాడిగా వదిలి నా అన్నం నేను వండుకోగలను.
1: ఏమండి పాపం అన్నయ్య గారు,
2: కొడుకులు వస్తుందరా, కన్న కొడుకుల్ని పెంచుకునే బదులు కొన్ని కుక్క పిల్లల్ని పెంచుకుంటే విశ్వాసాన్ని అయినా చూపిస్తాయి.
1: అవునండి.
3: సై, వ్యధో పిచ్చి పనులు చేసావుంటే నరికి పోగులు పెడతాను.
1: ఏమనుకుంటున్నా?
3: ఏమైందా? నిన్న అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చి దీని సూత్రాలతో తాకట్టు పెట్టాను. ఈ రోజు మా కొలిగింట్లో ఫంక్షన్ కి రమ్మంటే ఆ సూత్రాలతో తెస్తేనే వస్తాను భీష్మించు కూర్చుని ఇదిగో ఈ బ్లేడ్తో చేతులు కోసుకుంటాను బెదిరిస్తుందమ్మా.
4: అయ్యో, మెడలో మంగళసూత్రాలు లేకుండా నేను ఎక్కడికి రాను, ఎవరింటికి వెళ్ళను. లాయుడు గారి పిల్ల మెడలో పసుపు కొమ్మేసుకొచ్చిందని నలుగురు ఆక్షేపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలి.
3: ఇప్పుడు లేని దానికి ఏం చేయమంటావే?
4: ఏమో ఏం చేస్తారో ఏమిటో, ఎలా తెస్తారో నాకు తెలియదు. నాకు సూత్రాల తాడు కావాలి.
2: చూడమ్మా, వాడేదో అవసరం ఉండి తాకట్టు పెట్టాను అంటున్నాడు కదా, సడన్ గా తెమ్మంటే ఎలా? పునో పంచి, ఫంక్షన్ కు వాడు వెళ్తాడు గాని నువ్వు ఇంట్లోనే ఉండు.
4: లేదు మామయ్యా, మేమిద్దరం కలిసి వస్తేనే గాని ఆ సుబ్బారావు మ్యారేజ్ డే చేసుకోని అన్నాడు.
3: అవునన్న, వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా వీడియోలో పడాలంట.
1: అమ్మా భార్గవి, పోనీ రోల్డ్ గోల్డ్ ఏదైనా
4: అలాంటి వేసుకుంటే మెడ మండిపోతుంది, పైగా అక్కడ ఫంక్షన్ కి చాలా మంది వస్తారు, వాళ్ళెవరైనా నా మెడలో పట్టుకు చూస్తే రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోదు.
3: ఏమీ అక్కర్లేదు, అలాగేరా, మెడ కనిపించకుండా చీర చెంగు మెడ చుట్టూ కప్పుకుందు గాని.
4: నేను కప్పుకోను, ఏమీ లేని దానిలో నన్ను తీసుకుని వెళ్తానంటే నేను అసలు ఒప్పుకోను. మీలాంటి చేతకనే దద్దమ్మకు పెళ్ళానైనందుకు ఊరు పసుకు చస్తాను.
3: ఏంటే కూస్తున్నావు, ఊరుకున్న కొద్ది మారెచ్చిపోతున్నావు, నిన్ను నేనే చంపేస్తా.
4: రండి చంపండి, నన్ను చంపేస్తే మీకే బాధ ఉండదు.
2: అమ్మా అమ్మా భార్గవి, ఏమిటమ్మా ఈ పిచ్చి పనులు?
3: చంపేస్తానే, నేను చంపేస్తా.
1: అమ్మా భార్గవి, ఇదిగో నా మంగళసూత్రం, ఇది వేసుకుని ఫంక్షన్ కి వెళ్ళు, వచ్చాక ఇచ్చేద్దు గాని.
4: చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
5: ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేస్తావు, వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదో.
1: ఏంటా నువ్వు అనేది?
5: ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగితే దానికి ఓహో పెద్ద బ్రహ్మాండమైన కథ చెప్పారు, ఇప్పుడు వాళ్ళాడిన సెంటిమెంట్ కి తాళిబొట్టే తీసిచ్చేసావు.
1: అది కాదురా భరణి, వాళ్ళు ఫంక్షన్ కి వెళ్తానంటే.
5: నేను వెళ్తున్నాను నా పెళ్ళం దగ్గరికి, రేపు దాని పుట్టినరోజు. ఏదైనా గొలుసో గాజో పట్టుకువెళ్ళి ఇస్తేనే గాని అది నన్ను దగ్గరికి రానివ్వదే.
3: అంటే నీ పెళ్ళం పుట్టినరోజు చేసుకునేది బంగారం కోసమా?
5: నువ్వు మాట్లాడుకో, నీకు బాగానే ముట్టేసిందిగా.
1: మీరు ఆగండి, అది వాళ్ళ గొడవ.
5: అర్థమైందిగా, తెలివితేటలు నీ పెళ్ళానివి మామూలు తెలివితేటలా? సందు దొరికితే చాలు, చింతపండు కూడా వాటాలాగా లాగేసుకుంటుంది.
1: వాళ్ళేమీ లాక్కోలేదురా, నేనే ఇచ్చాను, ఫంక్షన్ కి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తారు. ఎరా ధనిష్ట, ఏం మాట్లాడవే.
3: అదేనమ్మా, అది అది.
1: మీరు ఆగండి.

0: ఇచ్చేస్తానులేండి అత్తయ్యా.
1: నిజంగా ఇచ్చేస్తారా?
0: అవును ఇచ్చేస్తాం.
1: వాళ్ళు ఇవ్వలేదనుకో అమ్మా, నీ గాజులు మొత్తం నేనే లాగేసుకుంటాను.
2: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు, ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకిచ్చే.
3: అలాగేనమ్మా, పదవే లోపలికి.

0: డ్రామా పూర్తయిందా? ఇంకా ఉందా?
1: అప్పుడేనా?
0: ఇంకా ఏం చేస్తావు?
1: ఇదిగో ఈ సూత్రాలు నా మెడలో వేయండి.
0: అలాగే ఇదిగో నీ సూత్రాల తాడు నీ మెడలో వేస్తున్నాను. సరేనా? మరి మా అమ్మ సూత్రాల తాడు ఏం చేద్దాం?
1: ఇందాక చెప్పానుగా ఏం చెయ్యాలో, అలా చెయ్యండి.
0: మరి మా తమ్ముడు తెలిస్తే?
1: ఏ, తల తీసి మొలేస్తాడా? మీ తమ్ముడితో గొడవ రావాలి, మనం ఈ ఆస్తి పంచుకొని వేరే వెళ్ళిపోవాలి.
0: ఆస్తి పంచుకోవడం జరగదు. ఈ ఇల్లు మా అమ్మా నాన్నల పేరు మీద ఉంది. వాళ్ళు పోయాకే ఏదైనాను.
1: వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉండాలంటారా?
0: నువ్వన్నది నిజమేననుకో, కానీ
1: అక్కడితో ఆగండి, కథ నేను నడిపిస్తాను. ఈ ఇల్లు త్వరలో అమ్మేస్తున్నాం.

0: ఏమిటి వస్తుందరా, ఇందాక నుంచి అక్కడే గుమ్మం దగ్గర నిలబడ్డావు?
1: ఏమీ లేదండి, నిన్న కోడలికి సూత్రాలు తాడిచ్చాను కదా, ఫంక్షన్ నుంచి వచ్చినా ఇంకా ఇవ్వలేదు, అడుగుదామని.
0: బయటకు వస్తుంది కదా, అడుగుదుగానిలే. ఇదిగో నీ డైరీ వంటగదిలో మర్చిపోయావు.
1: మర్చిపోలేదండి, ఇందులో కొన్ని విషయాలు రాయాలనే అక్కడ పెట్టాను.
0: నీ కోడలు వస్తుంది, తాలిబుట్టు సంగతడు.
1: అమ్మా భార్గవి.
2: ఏంటత్తయ్య?
1: నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్తానంటే ఇచ్చాను కదా.
2: అత్తయ్య కాఫీ తాగారా?
1: ఇంకా లేదమ్మా.
2: అదేంటి, భోజనాల టైం అవుతుంటే ఇంకా కాఫీయే తాగలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండండి, నేను కలిపి తెస్తాను.
0: కాఫీలు ఎప్పుడు తాగేవేలేమ్మా, అంత ప్రేమ వద్దులే. నిన్న మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేస్తే.
2: చూడండి అత్తయ్య, ఈ రోజు మీరు అసలు వంట జోలికి కూడా వెళ్ళకండి. హోటల్ నుండి అందరికీ క్యారేజ్ రప్పిస్తాను, రకరకాల కూరలతో అందరం భోంచేద్దాం.
1: ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చమ్మా, ముందు.
2: అబ్బా మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య,
1: అది
2: అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకండి.
0: అమ్మా భార్గవి, మీ అత్తయ్యని మాట్లాడినవమ్మా, ఏదో అడుగుతుంటే మధ్యలో అడ్డుపడుతున్నావు.
2: అత్తయ్య ఏం మాట్లాడుతుంది మామయ్య, ఏం లోటు వచ్చిందని? ఇప్పుడు మీ ఇద్దరికి కావలసినవి మేము చూస్తున్నాంగా.
0: చూడకేం తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు నిండిపోతున్నాయి. చూడమ్మా, అసలు విషయం అది కాదు. నిన్ను నువ్వు ఫంక్షన్కు వెళ్ళనని గొడవ చేస్తుంటే, అదే నీ మొగుడు నిన్ను తన్నుతుంటే, వెర్రి బాగులు దానిలా తన మెడలో తాళిబొట్టు తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది.
2: ఓహో అదే, అది మరి మరి.
1: అదేమ్మా.
0: అదేంటమ్మా, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు బయటకు చూస్తున్నావు?
2: మీ అబ్బాయి కోసం మామయ్య గారు అరుగు వచ్చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి చూడాలండి మీ గురించి?
3: అక్కడ పని అవ్వద్దు,
2: కోర్టుకి టైం అవుతుందిగా.
3: ఈ రోజు సెలవు పెట్టానులే.
2: సరే, ఇంతకు నేను చెప్పింది తెచ్చారా?
3: ఓ తెచ్చాను.
2: అబ్బా ఎంత బాగుందో. అత్తయ్య ఇదిగోండి నెక్లెస్. ఎలా ఉందో చెప్పండి.
1: బాగుందమ్మా.
2: మీకోసమే కొనిపించాను.
1: నాకెందుకమ్మా నెక్లెస్?
2: పల్లెవారే, ఎందుకేంటి వేసుకోవడానికి?
0: నెక్లెస్ వేసుకునేంత మోజు దానికి ఏం లేదమ్మా, ఉన్నది ఇచ్చేస్తే చాలు.
3: అదేంటి నాన్న, భార్గవి అమ్మ కోసమే కొనిపించింది ఈ నెక్లెస్.
2: అత్తయ్య.
1: ఏంటమ్మా?
2: ఈ నెక్లెస్ మీ చేతులతో ఇలా నా మెడలో వేయండి.
1: అలాగే, ఇలా తిరుగు.
2: ఎలా ఉందండి?
3: ఓ సూపర్, అదిరిపోయింది.
2: అత్తయ్య ఇక నుంచి మీరు ఎక్కడికైనా పెళ్లిళ్ళకి పేరెంటానికి వెళ్ళేటప్పుడు అడగండి ఇస్తాను, అందాక ఇది నా మెడలో భద్రంగా ఉంటుంది.
1: అవును ఏమండి,

0: తమ్ముడితో ఆ విషయం మాట్లాడతానన్నారు. మాట్లాడారా?
1: ఏ విషయం? ఓ, ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి అన్ని మాట్లాడే వస్తున్నాను, అందుకే లేట్ అయింది.
0: ఏమన్నాడు?
1: అది కూడా ఈ రోజే తేల్చేద్దాం అన్నాడు.
0: అయితే రండి.
2: అమ్మా అమ్మా, భార్గవి.
0: ఆ, ఏమిటత్తయ్యా?
2: నేను నీకు ఇచ్చిన సూత్రాల తాడు ఇస్తే.
0: ఓ, దానికోసమా? మీ సూత్రాల తాడు అమ్మేసే ఈ నెక్లెస్ కొనిపించాను.
3: అదేంటమ్మా? అది మీ మామగారు నాకు పెళ్లిలో కట్టిన తాళిబొట్టు.
0: బయట తిరిగే వాళ్ళకి తాళిబొట్టు గాని, ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే వాళ్ళకి తాళిబొట్టులు ఎందుకు? తాడు మొక్క చాలు. మీరు రండి.
4: జై రమారమణ గోవిందో హరి.
3: ఏమండి, ఏంటండి ఇది? తాళిని ఎగతాళి చేసేశారు.
4: మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయాయి. వస్తుందా, ఓచుకో, దిగమింగుకో. ఇవిగో రూపాయి కాసులు. ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక రూపాయి కాసు దేవుడి ముందు హుండీలో వేస్తుంటావు కదా, ఆ సంఘటన తాలూకు వివరాలు నీ డైరీలో రాస్తూ ఉంటావు. మర్చిపోవద్దు సుందర, తీసుకో. ఇగో వెళ్ళు, నీ పని చూసుకో, నేను అలా బయటకు వెళ్ళొస్తాను.

0: అబ్బా, ఆ డబ్బు ఇలా ఇవే.
1: నేనివ్వను.
0: అది మీ నాన్న ఇచ్చాడే.
1: మా నాన్న ఇచ్చాడా? దేనికి?
0: ఆ మధ్య మీ నాన్న ఎవడనో కొట్టాడు కదా, వాడు కేసు పెట్టాడు. వాడు గాని కేసు గెలిస్తే మీ నాన్న జైల్లో వేస్తారు.
1: అయ్యో బాబోయ్, ఇదేంటండి?
0: మరి అదేనండి, మీ నాన్న ఈ కేసు నుండి తప్పించుకోవాలంటే అవతల వాడు ఎవరినో బలత్కరిస్తుండగా మీ నాన్న వెళ్ళి వాడిని కొట్టి ఆమెను కాపాడాడనే సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, చచ్చిపోయిందిగా. అందుకే ఎవరైనా సాక్ష్యం చెప్పే ఆడమనిషికేమని 50,000 ఇచ్చాడు.
1: 50,000? 100,000 అడగాల్సింది.
0: ఆయన మీ నాన్నే.
1: ఇది డబ్బండి. డబ్బు దగ్గర నాన్నేంటి అన్నేంటి?
0: సరే గాని ఆ డబ్బు దొంగ సాక్ష్యం చెప్పి ఆమెకి ఇవ్వాలి. ఇలా ఇవ్వు.
1: నేనివ్వను. ఇంత డబ్బు ఎవరో బయట ఆవిడకి ఇవ్వడం ఎందుకు చెప్పండి?
0: అంటే ఏంటి నువ్వు అనేది?
1: ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తే ఈ డబ్బు మనకే ఉండిపోతుంది కదండి.
0: ఇదేంటే, నువ్వు లాయర్ పెళ్ళానివి. నన్ను వాడు అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అని కోర్టు బోర్లో నిలబెడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఓ బ్రోకర్గా చూస్తారు.
1: అలా అని ఈ డబ్బు బయట వాళ్ళకి ఇచ్చేస్తామా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదని మీ ఇన్నాళ్ళ సంసారంలో నాకేం కొనేశారు? గొడ్డ మొక్కలు తప్ప. ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చిన లక్ష్మిని కాలదనుకుంటే లక్ష్మీదేవి చచ్చినా మన గుమ్మం తొక్కదు.
0: ఇదెక్కడ గొడవే? నీకు ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది.
1: అవును, ఎక్కువైంది. ఏమంటారు ఇప్పుడు? మీరంతా రుచిగి పెట్టినా ఈ డబ్బు మాత్రం ఇచ్చేది లేదు, అంతే.
0: నా కర్మే, నా కర్మకు వచ్చింది ఇదంతాను.

0: అమ్మా.
1: ఏరా,
0: నీ సూత్రాలు త్రాడు అమ్మడం పొరపాటే, నన్ను క్షమించమ్మా. నెక్లెస్ ఇచ్చేసి నీ సూత్రాలు తాడు తెచ్చేస్తాను, అది ఈరోజే తెచ్చేస్తాను.
1: ఏమిటి?
0: నువ్వాగు, మాట్లాడకు. నీ మంగళసూత్రాలు తీర్చి ఇచ్చేస్తానమ్మా.
1: పోన్లేరా నాయనా, నీ తప్పు తెలుసుకున్నావు.
0: ఆగమ్మా, నాకు సాయం చేయాలమ్మా.
1: ఏంట్రా అది?
0: చిన్న సాయమే అనుకో.
1: చెప్పరా.
0: అది అది ఎట్లా?
1: వింటున్నాను, చెప్పు.
0: నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా.
1: అబద్ధం?
0: అవునమ్మా, నిన్ను ఒక అతను చేయి పట్టుకుని అల్లరి చేయబోయాడని కోర్టు బోన్లో నిలబడి ఓ చిన్న అబద్ధం చెప్పాలి.
2: నీ స్వార్థం కోసం కన్న తల్లినే అబద్ధం చెప్పమంటావా? నీచుడు.
3: ఏ కోపాలు వచ్చేసాయా? కొడుకు లాయర్గా కేసు గెలవడానికి కన్న తల్లి ఆ మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముంది?
2: నోరు ముయ్యి, నువ్వే వెళ్ళి గుడ్డలు ఊడదీశాడని చెప్పొచ్చుగా.
3: ఈ మాట నేను ముందే అన్నాను, ఆయనే

0: అన్నారు.
1: అంటాడు, వాడు పెళ్ళానికి ఇచ్చే గౌరవాన్ని కన్న తల్లికి ఇవ్వలేకపోతున్న దౌర్భాగ్యుడు. కనుక అంటాడు,
2: ఏంటండి ఊరికే గొడవ చేస్తున్నారు, నేను అడిగింది దొంగ సాక్ష్యం చెప్పమనేగా, దానికి నీలుగుడు ఎందుకు, మాట్లాడితే కన్నాం పెంచాం ఇవేగా మీరు చెప్పేది, మీరు కన్నందుకు మేము బాగుండాలిగా, మేము బాగుపడడం కోసం మీరు ఉపయోగపడాలిగా.
1: నువ్వు ఒక భ్రష్టుడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. చీ, డబ్బు కోసం కడుపును మోసిన కన్న తల్లినే అబద్ధాలు చెప్పమని కోరే ఒక నికృష్టమైన కొడుకును చూస్తున్నాను రా.
0: నీతులు కడుపు నింపవు. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు పెట్టే తిండి ఎందుకో తినడం భార్గవి.
2: అదన్న దాంట్లో తప్పే ఉంది, నేనేమో దొంగతనం చేయమన్నానా, కానితనం చేయమన్నానా, కోర్టు బోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్పన్నాను.
1: అలాంటి సాక్ష్యం చెప్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు?
2: ఏం జరుగుతుంది గడిది గుడ్డు, అమ్మ చీర ఇలా చింపేసి
1: రే
2: కోర్టు బోనుకు వచ్చి ఆ వ్యక్తి నా ఒంటి మీద చెయ్యేసి నా చీర చింపాడు, ఆ చీర ఇదే అంటూ చీర చెరుగుని జడ్జి గారికి చూపిస్తే ఏమవుతుంది, మీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా చెప్పండి.
1: చచ్చిపోవాలనిపిస్తుంది, ఇలాంటి దరిద్రపు కొడుకు పంతన బ్రతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది కదూ. ఏం తప్పు చేసామని మనకి ఇలాంటి కొడుకు పుట్టాడు. వీడిని కనేటప్పుడు అమ్మా అమ్మా అంటూ నొప్పులు పడుతూ నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి వీడి ప్రాణం నిలబడాలని తాపత్రయపడ్డావే, ఎందుకైనా నీ ప్రాణం తీయడానికేనా ఈ ప్రాణాన్ని కన్నావు?

0: ఏమండి, నేను వెళ్తున్నాను.
1: ఎక్కడికి?
0: మా అమ్మగారింటికి.
1: ఇప్పుడు ఏమైంది? నేను పరిగెడుతున్నావు?
0: ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. తెగిపోయిన తారం ముక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం ముక్క పనికిరాదు. వీళ్ళిద్దరూ అంతే, వాటిలాగే ఎందుకు పనికిరారు. మనుషుల కోసం ప్రాకులాడుతూ ఉండడం నా వల్ల కాదు.
1: భార్గవి, ముందు సూట్ కేసు లోపల పెట్టు.
0: నేను ఇంట్లో ఉండదలుచుకోలేదండి. ఇల్లు అమర్చిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. కుడిగాలు పెట్టి మీ భారీగా మన ఇంట్లోకి వస్తాను.
1: కంగారు పడకు. ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు.
0: తేల్చకపోతే?
2: తేలిపోతుంది అన్నా, ఈరోజే తేలిపోతుంది. అమ్మా, నాన్నా.
3: ఏరా, మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి.
4: ఏ డాక్యుమెంట్స్?
3: పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ పేరు మీద ఇల్లుంటే అమ్మడానికి కుదరదని ఈ డాక్యుమెంట్స్ లో ఇల్లు మా పేరు రాయించాం.
4: ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
0: పాతబడిపోయిందని.
4: బాగు చేయించుకుంటే సరిపోతుంది.
1: ఇంటికి వాస్తు దోషం కూడా ఉంది.
4: ఒరే, వాస్తు దోషం కాదురా, మీ ముగ్గురు దోషం పట్టింది ఇంటికి. చూసా వస్తుందరా వీళ్ళ ఆలోచన? ఈ ఇల్లు అమ్మేసి డబ్బు పంచుకుని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారట. మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతారట.
3: మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? ఈ ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా ఇంటిని ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఆ డబ్బు పెట్టి ఊరికి దూరంగా చెరో ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇళ్ల వెనకే మీ గురించి అవుట్ హౌస్ కూడా కట్టిస్తాం.
0: అంటే
1: ఉండడానికి ఏదైతేనమ్మా.
4: విన్నావుగా వస్తుందిరా, ఆ అవుట్ హౌసుల ముందు వీళ్ళు అన్నం ముద్దలు విసురుతుంటే మనం ఏరుకుని తినాలి.
0: తినడానికి కూడా కులాసా కావాలా? అదైనా పెడుతున్నందుకు సంతోషించండి.
5: చూడమ్మా, నీ మొగుణ్ణి, నీ మరిదిని చిన్నప్పటి నుంచి మేం కాకులకు విసిరినట్టు అన్నం ముద్దల విసిరి పెంచలేదమ్మా. గుండెలకు హత్తుకుని ఒళ్ళో పెట్టుకుని గోరు ముద్దలతో వాళ్ళ ఆకలి తీరుస్తూ పెంచాం ఆనాడే. ఇప్పుడు నువ్వు అన్నావే కులాసా కావాలా అని, ఆ కులాసా మీకు కావాలట్రా అని వీళ్ళని విసిరేసుంటే ఈరోజు మాకింత మానసిక క్షోభ ఉండకపోనమ్మా.
3: ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడండి, మేము ఎక్కువగా మీతో వాదించి పెద్దల్ని పిలిచి పంచాయతీలు పెట్టి నానా రగడా చేయదలుచుకోలేదు. ఇవ్వాల్సింది మీరు, పుచ్చుకోవాల్సింది మేము. ముందు

0: ఈ దస్తావేజీల మీద సంతకాలు పెట్టండి.
1: ఏ కాగితాల మీద మేము సంతకాలు పెట్టాం? మేం చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మం.
2: అమ్మడానికి వీల్లేదు.
1: అంతే.
3: రే, నేను చెప్పాను కదరా వీళ్ళు మన మాట వినరని.
0: వినకపోతే ఊరుకుంటామా? బలవంతాల ఒప్పించాలి.
1: అంటే ఏంట్రా మీరు అనేది? మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టిస్తారా?
2: ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే చెబుతున్నాం.
4: భార్గవి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
5: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
1: రారా చూడరా తల్లి కన్నతనాన్ని.

0: ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
1: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
2: రారా చూడరా, తల్లి కన్నతనాన్ని, తండ్రి ప్రేమతనాన్ని కొడుకులు తప్పుబడుతూ సృష్టిస్తున్న సన్నివేశం జరుగుతోంది ఇక్కడ. అమ్మా నాన్నల్ని అనాథలు చేయటానికి కొడుకులు పన్నుతున్న కుట్ర కనిపిస్తోంది ఇక్కడ. మా ముసలి దంపతుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రిస్తూ మమ్మల్ని విసిరి పారవేయటానికి కొడుకులు ఆడుతున్న గాడి విద్య సాగుతోందిరా ఇక్కడ.
0: అన్నయ్య నువ్వైనా వెళ్ళకి చెప్పన్నయ్యా, ఈ ఇల్లు అమ్మొద్దని చెప్పన్నయ్యా.
3: ఎవరేం చెప్పినా వినేది లేదు.
1: ఏంటయ్యా పట్టుదల, వాళ్ళ అనంతరం ఇల్లు మీదే అవుతుందిగా, అప్పుడు అమ్ముకోవచ్చు కదా.
4: ఏంటండి మీరు అనేది, చూస్తుంటే వాళ్ళిద్దరు ఇంకో 50 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా మేము ఆగాలా?
1: వాళ్ళు మీ తల్లిదండ్రులయ్యా, మీకు జన్మనిచ్చారు, మీరు ఇలా మాట్లాడడం ఏం బాగుంటలేదయ్యా.
3: జన్మనిచ్చినందుకు చూస్తామంటున్నాగా, అయినా ఇది మా కుటుంబ సమస్య. మధ్యలో
1: నేను రాకూడదు, కరెక్టే. రే మూర్తి, వీళ్ళ అభిప్రాయాల ముందు, ఆలోచనల ముందు మనలాంటి వయసు మీరిన బతుకులు కాలదోషం పడుతున్నాయిరా. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుల్ని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడమే మంచిదేమో, ఆలోచించు.
2: ఇల్లు మా పేరునుంటేనే వీళ్ల వల్ల ఇన్ని గండాల్లో పడుతున్నాం. మాకంటూ ఏ ఆధారం లేకపోతే మరెన్ని సుడిగుండాలకు తోసేస్తారో అని భయపడుతున్నాంరా.
0: ఒరే భరణి, వద్దురా వద్దురా, మేమిద్దరం ఈ ఇంట్లోనే కాలం చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటిదాకా బాధ పెట్టింది చాలు, ఇంకా ఇంకా బాధ పెట్టకండిరా, మీకు దండం పెడతాను.
2: నాయన మేము తొందరగానే చచ్చిపోతాంరా, మీలాంటి కొడుకుల వల్ల ఈ శరీరాలు పూర్ణాయుషుతో బ్రతకలేవురా, తొందరలోనే చచ్చిపోతాం. దయచేసి అంతవరకు ఇల్లు అమ్మే ప్రయత్నాలు మానుకోండిరా.
3: ఈ సెంటిమెంట్లకి ఏముంది కానీ, చూడండి, ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకొని ఇల్లు మా పేరు రాయడానికి ఇష్టపడితే మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, లేదంటే మా పద్ధతుల్లోకి వెళ్తాం.
0: పర్వాలేదురా పర్వాలేదు, మీరు మాకు కట్టుకోవడానికి గుడ్డలు, తినడానికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు. ఇదిగో ఇదిగో ఈ గాజులు కూడా తీసేసుకోండి, తీసేసుకోండి. నీ కాళ్ళు పట్టుకుని మెత్తులాడుతున్నట్రా, ఇల్లు అమ్మకండ్రా నాన్న, ఇల్లు
1: అమ్మకండ్రా.
0: అన్నయ్య వీడు చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ నా కడుపు మీద కాళ్లతో తంతుండేవాడు, ఇప్పుడు వీడు అదే కాళ్లతో నా కుండల మీద తని, నా పర్వాలేదు అన్నయ్య.
2: మీ నిర్ణయాలు మార్చుకోండి బాబు, ఈ ఒక్కసారికి మా వయసుల్ని గౌరవించండి. బుద్ధి వచ్చింది మాకు, మళ్ళీ జన్మంటూ మాకుంటే కొడుకు అనేవాడు పుట్టకుండా కడుపులోనే చంపేసుకుంటాం.
4: అది తర్వాత అండి, ముందు ఇల్లు మా పేరు రాస్తారా, పస్తులుంటారా తెలుసుకోండి.
1: రే కొడుకుల చేత పూజింపడే తల్లిదండ్రులు చూశాను గాని, తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నానరా. చెయ్ నేను వెళ్ళొస్తానరా. చెల్లెమా నేను వెళ్తున్నాను.
4: చూడండి, ఇల్లు మా పేరు రాసేంత వరకు మీకు తిండి కూడా ఉండదు.
3: వదిన వంటగదికి తాళాలు వేసేయి, వీళ్ళకి కొడుకులు కావాలి.
2: పక్కల నొప్పి వస్తుంది సుందర.
0: అయ్యో ఆకలి నొప్పి అనుకుంటానండి, ఉదయం నుంచి ఏం తినలేదు కదా. ఏమైనా వండి పెడదామన్నా వంటగది తాళాలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో
2: వాళ్ళ ఆకలి తీరుస్తూ పెద్దవాళ్ళని చేసినందుకు ఇప్పుడు మన ఆకలి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు అమ్మా.
0: ఏమండి నొప్పి వస్తుందా అండి?
2: పర్వాలేదులే.
0: ఇదిగో కాసిన మంచినీడు తాగండి, సర్దుకుంటుంది. ఏమండి
2: ఎందుకే ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కదా, ఇప్పుడే ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వస్తే మనం ఏడవడమే కదా చేయాల్సింది.
1: ఏమ్మా టైం ఇంకా 10 కాలేదు, అప్పుడే నిద్రపోతున్నారా?

0: లేదన్నయ్యా.
1: ఇప్పుడెక్కడా?
2: నేను ఇక్కడే ఉన్నానరా. నువ్వేంటి రాత్రులు తిరుగుతున్నావు నీచాచరులాగా?
1: ఏమీ లేదురా, మావాడు అన్ని బంధాలు తెంచుకుని తెల్లవారుజామున ఫ్యామిలీతో జైపూర్ వెళ్ళిపోతున్నాడు. మనవడికి ఏదైనా కొనిద్దామని బజార్కి వెళ్ళాను. ఇదిగో ఈ కారు కొన్నాను.
2: వాడు పెద్ద అయితే నిజం కారే కొనిచ్చేలా ఉన్నావు. అట్లానేంట్రా
1: జిలేబీ మనవడికే, వాడు తినకపోయినా మా కోడ లాగించేస్తుందిలే. అవును, ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు. లేరా?
0: ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళారన్నయ్యా.
1: లేరా, జిలేబీ తింటావేంటి?
0: వద్దన్నయ్యా, ఇప్పుడే ఇప్పుడే భోజనాలు అయ్యాయి.
2: అవునరా, ఇప్పుడు జిలేబీ కూడా తింటే అరగొద్దు.
1: ఇదేంట్రా అరగడానికి, దీంట్లో ఏముంది? నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
0: వద్దులే అన్నయ్య, ఇంటికి పట్టుకెళ్ళు.
1: ఒరే మూర్తి, రేపటి నుంచి నా ఇంట్లో నేను ఒక్కడనేరా, ఒంటరిని, ఏకాకిని, ఎవ్వరూ లేని అనాథని.
0: అన్నయ్య,
1: కొడుకుల చేతుల మీద మన జీవితాలు సంస్కరింపబడాలని అనుకుంటాం. ఎదిగిన కొడుకులు వృద్ధాప్యంలో ఒదిగిపోతున్న బతుకులకు ఆసరాగా నిలబడతారని ఆశపడతాం. జరగవురా, మనం అనుకున్నవి ఏవీ జరగవు. కన్నాం కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి మనసు బాధపడుతుంది, ఆవేదంతో కుంగిపోతుంది. ఏమిటో, అందరూ ఈ చేతులను ఉపయోగించుకుని మర్చిపోతున్నారు. నా భార్య చనిపోయినప్పుడు ఈ చేతులతో హాస్పిటల్ నుండి మోసుకొచ్చాను, అయినా అది ఒక్కసారి కూడా నా కళ్ళలో కనిపించలేదు, మర్చిపోయింది. నా కొడుకుని ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ ఎంచుకొచ్చాను, వాడు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
0: ఏమండి ఈ జిలేబీ ముక్క తినండి.
1: ఇది
2: జిలేబీ ఎలాగుందో రుచి చూద్దామని చిన్న ముక్క తీసుకున్నానరా. సరే
1: తీసుకోరా, నీకోసమే రా తెచ్చింది, ఆకలిస్తుంది కదూ. నీకు మీ కొడుకులు అన్నం పెట్టడం లేదు కదూ. ఒరే ఒరే, ఆకలికి తట్టుకోలేకపోయా. వాళ్ళ కొడుకులు కాదురా, శత్రువులు. వద్దు, అలాంటి శత్రువులతో పోరాడుతూ ఓడిపోతావు. సంతకాలు పెట్టేంటి, సంతకాలు పెట్టేంటి? లేదంటే ఈరోజు మీకు అన్నం పెట్టకుండా హింసించిన వాళ్ళు రేపు ఏ విషమో ఇచ్చి మిమ్మల్ని చంపేస్తారా? సంతకాలు పెట్టేయండి, పెట్టేయండి, వస్తాను.

0: ఎరా, ఆ పరిశ్రమ అంకులు వస్తాడంటావా?
1: ఎందుకు రాడు? దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయిగా.
2: ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి 10 రోజులు అవుతుంది. ఈ ఇల్లు తొందరగా అమ్మకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో.
0: ఈ రోజు వరకు అగ్రిమెంట్ రాసుకున్నాంగా, ఇప్పుడు కానీ రాకపోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటాడు, అప్పుడు మరో బేరం చూసుకోవడమే.
2: బాగుంది, ఆ బేరం కుదరడానికి ఇంకో 10 రోజులైనా పడుతుంది.
1: అక్కర్లేదు, డబ్బు పట్టుకుని వచ్చేస్తారు. ఆయన మీడియేటర్ కదా, కమిషన్ కోసమైనా తొందరగా డబ్బు తీసుకొస్తాడు.
0: అరే, నాది అనుమానం రా, నాన్నేమైనా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించాడంటావా?
1: చేస్తే మరీ మంచిది, అది మందే అవుతుంది. వదిలేస్తావా ఏమిటి? కొడుకులుగా మనకు హక్కులు లేవా? ఇదిగో ఆయన వచ్చేస్తున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇల్లు బేరం చేసిన ఆయన రాలేదా?
3: నేను వచ్చానుగా. అంతా నన్నే చూసుకోమన్నాడు ఆయన. అన్ని రెడీ చేశారా?
0: ఓ, ఎప్పుడో రెడీ చేశామండి.
3: చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇంట్లో ఎలా ఉన్న సామాన్ అలా వదిలేసి మీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. దానికి మీరు అడిగిన

0: డబ్బు తెచ్చారు.
1: కట్టుబట్టలతో మమ్మల్ని పోతాం, అందులో మీకేం అనుమానం లేదు.
2: ఇంతకీ ఇల్లు కొన్నదెవరండి?
0: ఎవరో ముసుగు దొంగ. నీకెందుకమ్మా? నీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి.
1: డాక్యుమెంట్స్ ఇవిగోనండి. ఇవేమో మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్, మీరు కావాలన్నారుగా. ఇవేమో మా పేరు మీద రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు ఎప్పుడో సంతకాలు పెట్టేశారు. మీరు డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టేస్తాం.
0: మీ సంతకాలు ఎవరికి కావాలి? బోర్డు సంతకాలు.
3: అయ్యో, అదేంటండి అలా చింపేశారు? అవి మా పేరు మీద ఉన్న దస్తావేజులండి.
0: మీ పేరు మీద నిల్లుకుంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఇవి మీ అమ్మ నాన్నల పేరు మీద ఉన్న పత్రాలు. ఇవి చాలు, వాళ్లతో సంతకాలు పెట్టించుకుంటాం. ఇదిగో డబ్బు చూడండి. మీ నాన్న నా ద్వారా మీ చదువుల కోసం, చొట్టు బండల కోసం చేసిన అప్పు తీర్చేసి మిగతా డబ్బు మీకు ఇచ్చాను. మన ఒప్పందం అదేగా. ఇంకెవరు మాట్లాడకండి, డబ్బు ముట్టినట్టు ఇక్కడ సంతకాలు పెట్టండి.
3: అలాగే. రే భరణి, నీవు కూడా పెట్టరా.
1: అలాగే.
0: రే మూర్తి, అలా చూడరా, కాకులకి ఆహారం పడిపోయింది కదా, ఇక మిమ్మల్ని పీక్కు తినరు.
4: కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది,
0: బాధపడకురా.
2: అన్నయ్య, ఇక మీదట ఇంకా ఎన్ని బాధలు పడాలో.
0: భయపడకమ్మా,
1: సరిపోయిందండి.
0: మరి బయలుదేరండి, ఇల్లు సాయంత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి.
3: భార్గవి, మన బట్టలు అవి.
2: ఓ, అన్ని రాత్రే సర్దేశాను. ఫర్నిచర్ తో సహా అమ్మేశాంగా. బరువు అనుకున్నవన్నీ వదిలేస్తున్నాం. రెండు సూట్ కేసుల్లో మన బట్టలు మాత్రం సర్దానండి.
1: నేను రెడీ.
3: ఓకే.
0: ఏంటి, కొత్త ఇల్లు బేరం చేశారా?
3: చూస్తున్నామండి, అందాక అద్దెలు చూసుకున్నాం. ఎరా భరణి, మీ ఆవిడికి అన్ని విషయాలు చెప్పావా?
1: రాత్రే చెప్పేశాను, ఇల్లు కొన్నాక వస్తానంది.
2: ఇక వెళ్దామా?
4: వస్తుందరా, మనం బయలుదేరదామా?
5: అలాగే అండి.
1: ఏంటి, మీరు కూడా బయలుదేరిపోతున్నారు?
4: ఇల్లు ఖాళీ చేయాలి కదరా.
3: ఇల్లు ఖాళీ చేయవలసింది మేము, మీరు కాదు.
5: ఏంట్రా నువ్వనేది?
2: ఆయన కరెక్ట్ గానే చెప్పారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనెత్తుకున్నట్లు, వేరే కాపురం కోసం వెళ్తూ మీ ఇద్దరి గుదిబండ మాకెందుకు?
4: అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళడం లేదా?
1: లేదు.
5: అదేంట్రా, ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఎలా ఉంటాం?
3: అదే, ఈ ఇల్లుతో పాటు.
5: ఇల్లుతో పాటు
3: ఇంటి పని, వంట పని చేయడానికి ఇద్దరు మనుషులు కావాలన్నారు. అందుకే మిమ్మల్ని.
5: మమ్మల్ని ఏంటో వివరంగా చెప్పరా?
4: అమ్మేశారు, వస్తుందరా. ఇల్లుతో పాటు అమ్మా నాన్నలను కూడా పని మనుషులుగా అమ్మేశారు నీ కొడుకులు.
5: ఏమిటండి, ఏమిటండి ఇది
4: కర్మ? వీళ్ళు కొడుకులు కాదే, రాక్షసులు. ఇలాంటి వెదవల్లే. రే, నిన్ను
5: అలా పడిపోయారు ఏమండి?

0: వసుంధరా వసుంధరా,
1: వస్తున్నా అండి.
0: ఇప్పుడు ఇంట్లోకి ఎవరో వచ్చారు చూసావా?
1: చూడలేదండి, నేను వంటగదిలో ఉన్నాను.
0: ఎవరో సూటు ఊటు వేసుకున్నాడే, బహుశా ఈ ఇల్లు కొనుక్కున్నాయని అనుకుంటా.
1: ఓ,
0: నేను సందు చివర నుండి చూశాను, రిక్షా దిగి ఏవో పట్టుకుని లోపలికి వచ్చారు.
1: ఏమండి, అదిగో ఆయన వచ్చారు.
0: బాబు, తమరు ఇల్లు కొనుక్కున్నవారు అనుకుంటాను, మేము చూడలేదు, ఏమనుకోకండి.
1: మీరు రావడం మేము గమనించలేకపోయాం బాబు, క్షమించండి నాయన.
0: నేను మీ ఇంటి పనివాడిని బాబు.
1: నేను మీ ఇంటి పని మనిషిని బాబు.
2: మీరు పనివాడు కాదు, ఈ ఇంటి యజమానులు. ఇల్లు నేనే కొన్నానమ్మా. అవునరా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఉండలేవని నాకు తెలుసు, అందుకే నా ఇల్లు అమ్మేసి ఇల్లు కొన్నాను. మీకోసమే రా ఇల్లు కొన్నాను. తీసుకోరా దస్తావేజీలు, నా చెల్లెలికి పసుపు కుంకాలుగా ఇచ్చాను అనుకుంటాను. నా స్నేహితుడికి ఈ చిన్నపాటి ఉపకారం చేశానన్న తృప్తి మిగులుతుందిరా నాకు.
0: అరే

0: పరిశ్రమ. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? నా మిగిలిన ఆయుష్ను కూడా నీకు దారబోసినా నీ రుణం తీరదురా. ఈ ఇల్లు నీదే, నీ ఇంట్లో మా ఇద్దరికి కాస్త చోటు ఇవ్వరా.
1: ఈ ఇంట్లోనే కాదురా, నీ స్థానం ఈ గుండెల్లో ఉందిరా. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇక మీదట ఒకరినొకళ్ళు ఓదార్చుకుంటూ, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ, ప్రశాంతంగా ఆనందంగా మనందరం కలిసి ఉందాంరా.
2: అన్నయ్యా అన్నయ్యా
0: సరే.
3: అమ్మా.
4: నాన్న.
2: మావయ్య. అత్తయ్య.
4: మేము మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసాం నాన్న.
3: అవునాన్న, రాత్రంతా అమ్మ నువ్వు కల్లోకొచ్చారు, మాకు చాలా బాధ కలిగింది.
2: అత్తయ్య, మావయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళి మేము చాలా తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి.
4: నాన్న, మమ్మల్ని క్షమించండి.
0: ఆగు. ఎవరు మీరు? ఎరా పరశురాం, వీళ్ళు ఎవర్రా? ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలీదు, పండే.
4: నాన్న.
0: ఎవడరా నాన్న?
5: ఏమండి?
0: వసుందరా, నువ్వు మాట్లాడుకో.
3: నాన్న, మేము నీ కొడుకులు నాన్న.
0: కన్నవాళ్ళ కడుపులు మార్చి కాలదన్ని వెళ్ళిపోయిన మీరెక్కడ మా కొడుకులు?
4: మేము చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
0: వద్దు, మీరేం చెప్పొద్దు.
5: ఏమండి, వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారండి.
0: వీళ్ళని నమ్మకూడదు వసుందరా. బ్రతుకున్న జంతువును చూసి నక్కలు పారిపోతున్నట్లు నటిస్తాయి. అవకాశం దొరకగానే ప్రాణాలు తీయడానికి వస్తాయి. మళ్ళీ మన ప్రాణాలు తీసి మన శవాళ్ళు పీక్కు తినే నక్కలే వీళ్ళు.
5: ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బిడ్డలండి.
3: అమ్మా,
5: మీ నాన్నగారి కోపం వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నారు. మిమ్మల్ని అడగాల్సినవి సరిగ్గా అడగలేక, మీకు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేక ఆవేశం చూపిస్తున్నారా?
2: అత్తయ్య, రాత్రి నుండి మీ అబ్బాయికి మీ ఝాసే, భోజనం కూడా సరిగ్గా చేయలేదు.
5: అయ్యయ్యో, అవునా అమ్మా? ఏమండి ఏమండి, చూసారా చూసారా అండి, మన బిడ్డలు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు.
0: ఉండలేరు, ఎలా ఉండగలరు? మనల్ని నానా రకాల బాధలు పెట్టాలి కదా, అలా బాధ పెట్టడానికి మనుషులు దొరక్క మళ్ళీ వచ్చారు.
5: వాళ్ళు బాధ పెట్టారని కన్న ప్రేమను చంపుకుంటావా అండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే పొమ్మంటే ఎలాగండి? ఏరా నాయన, ఆకలిస్తుందా?
4: అవునమ్మా, నీ చేతులతో అన్న ముద్దలు పెడితే తినాలనుందమ్మా.
5: నా తండ్రి,
3: పచ్చడి మెతుకులైనా చాలు, నీ చేతితో పెడితే అదే పరమానం మాకు.
5: అయ్యో తండ్రి, ఇప్పటికిప్పుడు ఏం వేసి పెట్టాలరా? అయ్యో, బిడ్డలు ఆకలితో వచ్చారు
3: అమ్మా.
5: ఇంట్లో ఏముందో ఏంటో, ఏం కలిపి పెట్టాలో ఏంటో. అయ్యో,
4: ఆప్యాయతలు కలిపి పెట్టమ్మా,
3: ఆత్మీయతలు కలిపి పెట్టమ్మా.
5: ఒరే నాన్న, అవన్నీ మీకు ఏనాడో కలిపి పెట్టేశానరా, ఏనాడో పెట్టేశాను. ఒకటే ఒక్కటే రా కలపలేదు, అది విషం. నీకు అన్నంలో విషం కలిపి పెడతానరా.
4: అమ్మా,
5: నోర్మయ్యి ముయ్, 10 డబ్బాల ఎండిను మీ కొంతుల్లో పోసి చంపేయాలి. ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధలు పెట్టారా మమ్మల్ని, ఎన్ని హింసలు పెట్టారా. ఇంకా మా దగ్గర ఏముందని పరిగెత్తుకొచ్చారా?
3: మీ మీద ప్రేమతో వచ్చినందుక మమ్మల్ని ఇలా.
1: నోర్మయ్యరా, నోర్మూసేయ్, మీరు ప్రేమతో వచ్చారా? ఈ ఆస్తి కోసం వచ్చారా? ఈ ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్ళీ పనిచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారా? ఏం బతుకులరా మీవి? చెయ్
0: పరశురాం. ఏమిట్రా, ఏమిట్రా నువ్వు అనేది?
1: అవునరా, వీళ్ళ కోసమే పేపర్ ప్రకటించాను, అది వీళ్ళు చూడాలి. కొడుకులు కాలదన్న తల్లిదండ్రులు అనాథలు కారు, వాళ్ళను ఆదుకునే మనుషులు కూడా ఉన్నారు అని వీళ్ళకి తెలియాలనే.
0: తప్పు చేశావురా. ఒరే పరశురామయ్య, తప్పు చేశావు. వీళ్ళు దొంగలరా, ఆస్తి పత్రాలు దొంగతనం చేస్తారు, తర్వాత సంతకాల కోసం మమ్మల్ని నిన్ను కూడా చంపేస్తారా? వద్దురా, వద్దు, ఆస్తులు అనేవి మా పేరు మీద వద్దురా, వద్దు.
5: ఒరే పెద్ద కొడుకా, నాయన చిన్న కొడుకా, మళ్ళీ మోస్తా.

0: చేశారా? ప్రేముందని వచ్చామన్నారు, కలలొచ్చాయన్నారు, కల్లో మేం కనిపించామన్నారు, మమ్మల్ని చూడాలన్నారు, మమ్మల్ని చూడందే మేము ఉండలేమన్నారు. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా?
1: అమ్మా, మీరు అసహించుకునేంత తప్పులు మేము చేయలేదమ్మా.
0: చేయలేదు? మీరు ఏ తప్పులు చెయ్యలేదు? చూపిస్తానురా, చూపిస్తాను, ఉండండి. ఇదిగో చూడండిరా మీ తప్పుల చిట్టాలు. మనిషి చేసిన పాపాలు భగవంతుడి చిట్టాలో రాస్తాడంటారు, మీ పాపాలు నేను రాశానురా. పేజీల పేజీలు, పుస్తకాలు పుస్తకాలు నిండిపోయాయి. ఇదిగో ఇదేంటో తెలుసా? మీరు చేస్తున్న ఒక్కో తప్పుకి పరిహారంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ తప్పుకు రూపాయి చొప్పున ఈ డబ్బాలు వేశానురా. మీ తప్పులు పెరిగిపోయి డబ్బాలు డబ్బాలు నిండిపోయాయిరా.
1: వస్తుందిరా.
0: ఏమండి, ఆనాడు నా కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అనుకుని, ఆడపిల్ల బరువు అనుకుని కడుపులోనే చంపేసుకున్నామండి. కానీ మనల్ని ఓదార్చడానికి ఒక్క ఆడపిల్లని కనలేకపోయానే అనే వెలికి నన్ను వేధిస్తూనే ఉందండి, వేధిస్తూనే ఉంది.
1: తప్పు చేశాను, తప్పు చేశాను వసుంధర. కొడుకుల్ని నమ్ముకుని కూతుర్ని వద్దనుకుని చాలా తప్పు చేశాను వసుంధర.
2: రే మూర్తి, ఎందుకురా ఏడుస్తారు? వదిలేయండి, ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు పుట్టలేదనుకోండి, ఈ కొడుకుల అవయవాల్లో హృదయం అనే కదలికల స్పందన లేదురా, ఆర్ద్రత అనే భావం మిస్ అయిపోయిందిరా. మానవత్వాన్ని చంపుకొని బతుకుతున్న వాళ్ళురా వీళ్ళు. వీళ్ల నరాల నిండా, వీళ్ళ దేహాల నిండా, వీళ్ళ ఆలోచనల నిండా మనీ పర్సులు ఆక్రమించాయి. సృష్టి ధర్మానికి మనిషి కట్టుబడాలి, సమాజ ధర్మానికి సిటిజన్ కట్టుబడాలి, కుటుంబ ధర్మానికి పెద్దరికం కట్టుబడాలి, పుత్ర ధర్మానికి పుత్రులు కట్టుబడాలి. ఈ మనిషిని ఉన్నతంగా చూపించే ధర్మాలు, వీటిలో మీ కొడుకులు ఏ ధర్మాన్ని పాటించడానికి పనికిరారురా. ఆఖరికి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించని చరిత్రహీనులురా వీళ్ళు. పండిరా, పండి.
1: అమ్మా నాన్నలు గర్వపడేలా మీ భవిష్యత్తును చూడాలని మీ ఉన్నతి కోసం ఆశపడ్డారా? కానీ మీరు అమ్మా నాన్న పిలుపుల్లో ఉన్న మాధుర్యాన్ని చంపేశారు, మమతానురాగాల్ని మట్టి పాలు చేసేశారు. వదిలేసుకుంటున్నారా? మిమ్మల్నే కాదు, మీ జ్ఞాపకాలను కూడా వదిలేసుకుంటున్నారా?
0: ఈ కొడుకులు నాకు వద్దనుకుంటున్నాను. వెళ్ళిపోండి నాయన, వెళ్ళిపోండి. మేం చాలా అలసిపోయాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. మమ్మల్ని ప్రశాంతంగా బతకండి.
3: క్షమించండి
0: అమ్మా, మమ్మల్ని ప్రశాంతంగా బతకండి.
3: నాన్న క్షమించండి నాన్న. అమ్మా తప్పు అయిపోయిందమ్మా.
1: నాన్న

0: ఇంతవరకు మీరు ధన్యోస్మి నాటకం విన్నారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు నారాయణమూర్తి, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, వసుంధర, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, పరశురామయ్య, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, ధనిష్ట శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, భరణి శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, భార్గవి శ్రీమతి డి రూపవాణి, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి,
1: సహకారం శ్రీ కె రమేష్ బాబు.
0: ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కథానాయకురాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కంచుక ఆగడా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

బాతల జాతల జీతల జాతల బా బాతల మేకల బూతల జాతల బా.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట మూడు ముక్కలాట చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వసుంధరా దాస్ పాడిన పాట.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట నేటి సిద్ధార్థ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

మీరు విన్న ఈ పాట మంచి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. ఇప్పుడు వినండి మల్లె మొగ్గలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిందని రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలోని వివిధ జిల్లాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అడవి మద్దులపల్లి గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో తాళ్లగూడెం నుంచి నర్సయ్య కుంట వరకు చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇల్లందు R&B రోడ్డు నుంచి కామేపల్లి వరకు, కామేపల్లి పెద చెరువు మీదుగా నిర్మించనున్న బీటీ రహదారి పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో 1 లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిందని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్టంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజి ఇళ్ల పథకాన్ని సోమవారం సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సచివాలయంలో దీనికి సంబంధించిన దరఖాస్తు విధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరి

0: చెప్పినట్లుగా నగరాలకు దూరంగా కాకుండా పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే అత్యాధునిక వసతులతో 10 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా వాటిని తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణభారం తగ్గించి తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళికను సిద్దం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తోందని విమర్శలు చేశారు. జపాన్లో జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించిన భారత స్టార్ షెట్లర్ పివి సింధుకు రాష్ట యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సాగర్ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు మహాపాదయాత్ర చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడుతూ మంత్రి,
1: అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యతగా ముందు మంచినీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య, తర్వాత వేసుకున్నటువంటి పంటల యొక్క పరిరక్షణ, భవిష్యత్తులో ఏ పంటలు వేసుకోవాలనేటటువంటి సూచనలు, ఆ పంటలకు తగ్గటువంటి విత్తనాలు ఎరువులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా యంత్రాంగం పకడ్బందీగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి వారం ఎలినో మీద సమగ్రమైనటువంటి సమీక్షలు చేసుకుంటూనే ఆయా రోజులకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
0: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ పూజ సందర్భంగా నగరం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కోట పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ పట్టణంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢ మాసం మొదటి ఆదివారం బోనాలు వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగజ్ నగర్ పట్టణంలోని కట్టమైసమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ దండే విఠల్ దంపతులు, ఎమ్మెల్యే హరీష్ బాబు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోచమ్మ మైసమ్మ ఆలయాలకు ఆషాఢ శోభ సంతరించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా రేపు నిర్వహించే

0: ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కె హరిత ఒక ప్రకటనలో తెలిపారు. నానో సైన్స్ నానో టెక్నాలజీపై హైదరాబాద్ ఐఐటీలో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఇండియా నానో 2026 సదస్సు వచ్చే నెల 3 నుంచి 3 రోజుల పాటు బెంగళూరులో జరగనుంది. ఇందుకు సన్నాహకంగా ఈ జాతీయ విజ్ఞాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించి అర్హులైన వారి ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా చూడాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సూచించారు. జనగామ జిల్లాలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈరోజు నిర్వహించిన రాత పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్టు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిందని రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: యంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. శ్వః ఆరభ్యమాణస్య సంసదః ప్రావృట్ సత్రాత్ ప్రాక్ సర్వకారేణ సర్వదలీయ సభాం ఆహూతం. సభాయాం NCPI దళం ఆమంత్రణే విపక్షేణ ప్రతీకాత్మక రూపేణ బహిష్కారం కృతం. సంసదీయ కార్య మంత్రి కిరేన్ రిజిజుః సర్వాన్ రాజనైతిక దళాన్ సంసదః సుగమతయా సంచాలనం సునిశ్చేతుం ప్రార్థితవాన్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః మోల్దోవా, ఉత్తర మెసెడోనియా, రోమానియా ఇత్యతేషాం త్రిరాష్ట్రాణాం భ్రమణార్థం ప్రస్థితవతి. జమ్మూకశ్మీర ప్రదేశే అనేకేషు స్థానేషు ఆకస్మిక జలప్లావనేన భూస్ఖలనేన చ నైకే జనాః మృతాః, సంపత్తినాం క్షతిః చాభవత్. ఉద్ధార కార్యాణి ప్రచలంతి, కేంద్రేణ సర్వవిధ సహాయతాయై ఆశ్వాసితం. బ్యాడ్మింటన్ క్రీడాయాం PV సింధు ఇత్యేషా ప్రథమా భారతీయ మహిళా అభవత్. యయా జాపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ స్పర్ధా విజిత్య ఐతిహ్యం విరచితం, అపి చ అద్య రాత్రౌ ఫిఫా విశ్వకప్ అంతిమ స్పర్ధాయాః కృతే అర్జెంటీనా స్పెయిన్ దేశౌ సజ్జౌ స్తః. అథ వార్తాః విస్తరేణ. శ్వః ఆరభ్యమాణస్య సంసదః ప్రావృట్ సత్రం ఆగామి మాసస్య 13 దినాంకం యావత్ ప్రచలిష్యతి. అస్మిన్ సత్రే అనేకాని మహత్వపూర్ణాని విధేయకాని ప్రస్తూయంతే. ప్రావృట్ సత్రస్య పూర్వసంధ్యాయాం కేంద్ర సర్వకారేణ అద్య సంసది సర్వదలీయ సభ ఆయోజితా. అస్యాః సభాయాః అధ్యక్షత రక్షామంత్రి రాజనాథ్ సింహః, కేంద్రీయ సంసదీయ కార్యమంత్రి కిరేన్ రిజిజుః, రాజ్యసభాయాః సదన నేత జగత్ ప్రకాశ నడ్డా చ అకూర్వన్. సంసదీయ కార్య రాజ్యమంత్రి అర్జున్ రామమేఘవాలః తథా డాక్టర్ ఎల్ మురుగనః అపి సభాయాం ఉపస్థితౌ ఆస్తాం. సభాయాం అప్నా దళస్య నేత్రీ అనుప్రియా పటేలః, జేడీయూ దళస్య నేత సంజయ ఝా, టీడీపీ దళస్య నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు, కాంగ్రెస్ దళస్య నేత జయరామ రమేశః, సమాజవాదీ దళస్య నేత ధర్మేంద్ర యాదవః, ఝార్ఖండ ముక్తిమోర్చా దళస్య రాజ్యసభా సదస్య మహువా మాఝీ తథా చత్వారింశదధికానాం రాజనైతిక దళానాం 50 అధికాః నేతారః ఉపస్థితాః ఆసన్. సభాయాః ఆరంభే ఏవ విపక్షీయదళానాం సదస్యాః NCPI ఇత్యతస్య దళస్య సహభాగితామాలక్ష్య విరోధం ప్రదర్శయితుం ప్రతీకాత్మకరీత్యా ఉపవేశనాత్ బహిర్గతవంతః. NCPI ఇతి పంజీకృతం రాజనైతికదళమస్తి, యస్య పశ్చిమబంగ విధానసభానిర్వాచనేషు సహభాగిత అభవత్. సంప్రతి తృణమూల కాంగ్రెస్ దళస్య

0: जल परियोजनानां कृते भारतस्य साहाय्यस्य भारतीय सांस्कृतिक संबंध छात्रवृत्तेः भारतीय तांत्रिक आर्थिक सहयोग प्रशिक्षण कार्यक्रमस्य च कृते भारतस्य समर्थनस्य प्रशंसाम् अकरोत्। विदेश मंत्री डॉक्टर एस जयशंकर अपि अद्य प्रातः राष्ट्रपतिना म्यूनी इत्यनेन सह मेलनं कृतवान्। जांजिबार देशस्य राष्ट्रपतिः सम्प्रति उपराष्ट्रपतेः सीपी राधाकृष्णन वर्यस्य आमन्त्रणे भारतस्य चतुर्दिवसीयायाम् आधिकारिक यात्रायाम् अस्ति। जम्मू कश्मीर प्रदेशे अद्य बहुषु स्थानेषु प्रचंड वृष्ट्या भूस्खलनेन आकस्मिक जलप्लावनेन च त्रिभिः महिलाभिः सह न्यूनातिन्यूनं चत्वारः जनाः मृताः, अन्ये च नैके लुप्ताः सन्ति। सर्वाधिकं बाधितं क्षेत्रं पूंछमण्डलस्य सुरानकोट उपमण्डलमस्ति। प्रभाविताः निवासिनः निष्कासयितुं प्रभावित परिवारेभ्यः उपशमनं प्रदातुं च क्षेत्रे रक्षादलानि संलग्नानि सन्ति। नूनाबन्दी ग्रामे गृहपतनेन एका महिला मृता, तस्य व्रणिताः पति, त्रयः बालकाः च रक्षिताः। मुख्यमंत्री उमर अब्दुल्ला अपि प्राणहानिं प्रति शोकं प्रकटितवान् तथा च आश्वासितवान् यत् सर्वाः संस्थाः उद्धारकार्ये सहायकार्ये च निमग्नाः सन्ति। केन्द्रीय गृहमंत्री अमित शाहः जम्मू कश्मीरस्य उपराज्यपालेन मनोज सिन्हा वर्येण मुख्यमंत्रिणा उमर अब्दुल्ला इत्यनेन च सह वार्तालापं कृत्वा जलप्रलयस्य स्थितिं समीक्षितवान्। द्विवारं ओलंपिक पदक विजेत्री पीवी सिंधु जापान देशे स्वप्रथमं विजयम् उपाधिम् अलभत। सा अद्य जापान ओपन स्पर्धां विजित्यम्। अद्य रात्रौ फीफा विश्वकप अंतिम स्पर्धायाः कृते अर्जेंटीना स्पेन देशौ सज्जौ स्तः इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ సాయంత్ర ప్రసారాలను మీకోసం వినిపిస్తున్న మీ రేడియో నేస్తం డాక్టర్ డిఎల్ అనురాధ. ముందుగా ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 జానపద సంగీత కార్యక్రమంలో కె ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గీతాలు వింటారు. 7:45 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 ఇష్యూస్ బిఫోర్ పార్లమెంట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారంలోని అంశాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వినవచ్చు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి సిహెచ్ఎ సీతామాలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో గ్రో బ్యాగ్ టెక్నాలజీ వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఇటాలియన్ శాస్త్రవేత్త రేడియో మార్కోని ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెరలహరి. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు. 10:00 చిరస్మరణీయ వేడుక పూరి రథయాత్ర ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 చిత్రగీతాలు వింటారు. ఇక 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభాగుర్తుగారి గాత్ర సంగీతం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఆషాఢమాసం వనభోజనాల విశిష్టత ప్రసంగం, ఇంకా అక్షర దేవాలయం శ్రీమతి పివిఎల్ అన్నపూర్ణగారి ప్రసంగం వింటారు. 12:10 ప్రాంతీయ వార్తలు. 12:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30

ఉర్దూలో వార్తలు 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం వింటారు. 4 గంటలకు చిత్రగీతాలు వినొచ్చు. ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చెర్రీ టమాటా సాగులో రైతు అనుభవాలు పరిచయం, చేపలతో వివిధ ఆహార పదార్థాల తయారీ విధానం గురించి తెలుసుకుంటారు.

50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:05కు తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15కు రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చెర్రీ టమాటా సాగులో రైతు అనుభవాలు పరిచయం, చేపలతో వివిధ ఆహార పదార్థాల తయారీ విధానం గురించి తెలుసుకుంటారు. 7:45కు వికసిత భారత్లో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమచరత్ చంద్ర గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 8:00 కిన్నెర లహరి. 8:15కు పార్లమెంట్ సమీక్ష. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 కిన్నెర లహరి. 8:45కు సమాచార సంధ్య. 9:00 న్యూస్ at 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమములు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఓయ్ చిత్రం నుంచి సునిధి చౌహాన్ కార్తీక్ పాడిన పాట.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట పండంటి కాపురానికి 12 సూత్రాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మొక్కజొన్నలో కత్తెర పురుగు నిర్వహణ గురించి సమగ్ర నిర్వహణ పద్ధతులను తెలియజేస్తున్నారు. ఈ విధంగా జాతీయ అంతర్జాతీయ అవసరాల రీత్యా మొక్కజొన్న పంటకి మంచి మార్కెట్ ఉండడంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నప్పటికీ వివిధ కారణాలతో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ముఖ్యమైనది చీడపీడలను సరైన సమయంలో నివారించలేకపోవటం. గత 4 సంవత్సరాలుగా కత్తెర పురుగు పంటను తొలి దశలో ఎక్కువగా ఆశించటం వలన మొక్కజొన్నకు ఎక్కువ నష్టం కలుగుతుంది. కావున తగిన సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు. కత్తెర పురుగు నష్టపరిచే విధానం ఈ విధంగా ఉంటుంది. మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినుట వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. 2-3వ దశ లార్వాలు ఆకు సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినడం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడతాయి. గొడ్డు మొక్కలు కూడా ఏర్పడతాయి. సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తుంది. పురుగు విసర్జించిన పసుపు పచ్చని గులికలను సుడులలో గమనించవచ్చు. ఎదిగిన లార్వా దశలో ఆకులను వెలుపల నుండి లోపల వైపు తినివేస్తూ పూర్తిగా ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగిల్చి మొక్కంతా కత్తిరించినట్లు కనిపిస్తుంది. కంకి పొరలను తొలుచుకుంటూ రంధ్రాలు చేసి లోపలి గింజలను ఆశించి నష్టపరుస్తుంది. మరి ఈ కత్తెర పురుగు జీవిత చక్రం గురించి చక్కటి అవగాహన కోసం మనకు వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా వానాకాలం 30-40 రోజుల్లో ఈ పురుగు తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. ఒక్కొక్క ఆడపురుగు సుమారు 1500 నుంచి 2000 వరకు గుడ్లు పెడుతుంది. ఈ పురుగు 100 నుంచి 200 గుడ్ల సముదాయంగా ముఖ్యంగా అడుగు ఆకులలో కాండముపై పెడుతుంది. పొదిగిన గుడ్లు 2-3 రోజులకు పగిలి తొలి దశ లార్వాలు అదే ఆకును తొలుచుకుని తిని తర్వాత సుడిలోకి ప్రవేశిస్తాయి. తొలి దశ లార్వా ఆకుపచ్చగా ఉండి నల్లని తలను కలిగి ఉంటుంది. లార్వా దశ ఆకు దశలో 14 రోజుల నుంచి 22 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. ఎదిగిన లార్వా ముదురు గోధుమ వర్ణంలో ఉండి సుమారు 4 సెంటీమీటర్లుంటుంది. కోశస్థ దశను నేలలో సుమారు 8-9 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. రెక్కల పురుగులు గోధుమ బూడిద రంగు మిళితమై వర్ణములో ఉండి తెల్లని పల్చటి క్రింద రెక్కలను కలిగి ఉంటాయి. రెక్కల పురుగు 7 నుండి 21 రోజులు జీవిస్తుంది. మరి ఈ పురుగును ఏ విధంగా గుర్తించాలి అన్న వివరాలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ముదురు పసుపు రంగు ముత్యం లాంటి 0.4 మిల్లీమీటర్లు గుడ్ల సముదాయం 100 నుండి 120 గుడ్లను అడుగు ఆకులలో కాండముపై పెడుతుంది. తొలి దశ లార్వాలు లేతాకు పచ్చని దేహము కలిగి తల నల్లని రంగులో ఉంటుంది. ఎదిగిన లార్వా ముదురు గోధుమ రంగులో ఉండి తలపై తెల్లని తలక్రిందులుగా ఉన్న వై ఆకారపు గుర్తు కలిగి ఉంటుంది. ముదురు గోధుమ లార్వా దేహంపై నల్లని చుక్కలు వరుసలు

తోక వైపు ఎనిమిదవ కనుపుపై నాలుగు నల్లని చుక్కలను చతురస్రాకారంలో గమనించవచ్చు. ఇక ఈ పురుగును సమగ్రంగా సమూలంగా నిర్మూలించాలంటే ఏ సస్యరక్షణలు చేపట్టవచ్చు అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. కత్తెర పురుగు ప్యూపా దశను నేలలో పూర్తి చేసుకుంటుంది, కావున పొలాన్ని లోతైన దుక్కి చేయడం వలన ప్యూపాలు పక్షుల బారిన పడి పైరుపై పురుగు ఉధృతి తగ్గుతుంది. విడతలుగా మొక్కజొన్నను విత్తకూడదు, ఒకే సమయానికి మొక్కజొన్నను విత్తుకోవాలి. ఆలస్యంగా వేసిన మొక్కజొన్నను పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. సయాంట్రా, నిలిప్రోల్ ఇంకా థైమిథాక్సమ్ 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలి. మొక్కజొన్నలో అంతర పంటలను, ప్రస్తుతం ధాన్య పంటలు సాగు చేయాలి. అంతర పంటలలోని మొక్కజొన్నను పురుగు తక్కువగా ఆశిస్తుంది. పురుగు గుడ్లు పెట్టుటకు ఆకర్షించే నేపియర్ గడ్డిని మొక్కజొన్న చుట్టూ 4 వరుసలలో సాగు చేసి గుడ్ల సముదాయాన్ని నాశనం చేయాలి. డోస్మోడియం అనే మొక్క ఈ పురుగును వికర్షిస్తుంది, కావున ఈ మొక్కను పొలంలో వేసి కూడా కత్తెర పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. లేత మొక్కజొన్నలో 30 రోజుల వరకు ఎకరానికి 8 నుంచి 10 వరకు లింగాకర్షక బుట్టలను పైరుకు 1 అడుగుపై వరకు ఉండునట్టు అమర్చుకోవాలి. మొక్కజొన్నలో సిఫారసు చేసిన ఎరువులను నత్రజని, భాస్వరం, పొటాష్ వేసుకోవాలి. పైరులో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. పురుగు గమనించిన వెంటనే పొడి ఇసుకను మొక్కజొన్న సుడలలో వేసుకున్నచో ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి. ఇక మొక్కజొన్నలో సమగ్ర సస్యరక్షణలో భాగంగా జీవ నియంత్రణ పద్ధతులు కూడా పాటిస్తున్నారు. మిత్ర పురుగులైన పరాన జీవులు, బదనికలు సహజంగా ఈ పురుగును అదుపులో ఉంచుతాయి, కావున రైతులు మిత్ర పురుగుల సంరక్షణకు అంతర పంటలను సాగు చేయాలి. మిత్ర పురుగులను నష్టపరిచే అత్యధిక విషపూరిత పురుగు మందులను వాడరాదు. ఈ పురుగు లార్వాలకు నొమోరియో రిలే లేక మెటారైజియం ఎనైసోప్లియే అను శిలీంధ్రాలు సోకి లార్వాలు చనిపోతాయి. మార్కెట్లో ఇవి పొడి రూపంలో లభ్యమవుతాయి. 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కత్తెర పురుగు విధృతిని తగ్గించడానికి మార్కెట్లో లభ్యమైన ఎస్ఎఫ్ఎం ఎన్పివి ద్రావణమును ఎకరానికి 200 లీటర్లు ఎలీ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇక క్రిమి సంహారక మందుల ద్వారా ఈ మొక్కజొన్నలో వచ్చే తెగుళ్లను నివారణ ఈ విధంగా: మందు ద్రావణం మొక్కసుడిలో పడినట్లుగా సాయంకాలం వేలలో పిచికారీ చేయాలి. అవసరమైనచో ఇప్పుడు చెప్పబోయే మందులను మార్చుతూ 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా తీపి కండి రకాలను పిచికారీ చేసినా 15 రోజుల వరకు తెంపకూడదు. ఇక మొదటి దశలో అయితే 30 రోజుల లోపు మొక్కజొన్న పైరులో 1 నుండి 5% పురుగు ఆశించిన మొక్కలు గమనించిన వెంటనే తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు ఈ విధంగా చేపట్టాలి. పురుగు గుడ్లను మొదటి దశ పిల్ల పురుగులను నివారించుటకు వేప సంబంధిత మందైన అజాడిరాక్టిన్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొదటి దశ లార్వాలను నివారించుటకు బ్యాక్టీరియా సంబంధిత మందులను 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2వ దశ దాటిన లార్వాల నివారణకు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక 2వ దశలో 31 నుండి 65 రోజుల లోపు మొక్కజొన్న పైరుపై 6 నుండి 10% పురుగు ఆశించిన మొక్కలు గమనించిన వెంటనే తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఈ విధంగా చేపట్టాలి. 2వ దశ దాటిన లార్వాల నివారణకు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా స్పైనోటోరం 0.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నచో ఎదిగిన లార్వాల నివారణకు క్లోరాంట్రో నిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బ్ 1 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ ఇంకా ల్యాండా సైలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా విషపు ఎరను మొక్క సుడిలో ఉదయం లేక సాయంకాలంలో వేసుకోవాలి. ఇక 3వ దశలో అంటే 65 రోజుల పైబడిన మొక్కజొన్న పంట అనగా పూత దశ నుండి కోత వరకు దిగుబడిలో ఆర్థిక నష్ట పరిమితి తక్కువ, పురుగు మందులు పెద్దగా పనిచేయవు, ఎదిగిన లార్వాలను మనసులతో ఏరించి కిరోసిన్ డబ్బాలో వేసి చంపివేయాలి, విషపు ఎరను వేసుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ మొక్కజొన్నలో ఆశించే చీడపీడలను సమగ్రవంతంగా సమూలంగా నిర్మూలించుకునే పద్ధతులు

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సత్యం చిత్రం కోసం వాసు సూర్యకిరణ్ పాడిన పాట విందాం. కందికొండ రచన, చక్రి సంగీతం.

తాకొద్దు. ఉత్తర తాంటి కమాయి తోడు స్విట్జర్లాండింగ్ అలా ఇలా అలా ఇలా ఆ కట్టుకుళ్ళు ఉంటేనే లవ్ అంటారు, నువ్వే ప్రాణం అంటారు, హార్ట్ బీటు అంటారు. అబ్బా

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యకులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణంతో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభానాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे
0: అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి

ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. జాంజీబార్ అధ్యకులు విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యకుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకమూ ఉన్నాయి. ఈ సందర్బంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్టపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరేట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అతనాసియో మోన్సరేట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ది చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట్ర తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత రెండవసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్షదీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పీవీ సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి

0: ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబర్ అధ్యకులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో కె ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: ఆడపిల్లలంటేనే లోకనాలు సైపో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కే ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సీతారామ కళ్యాణం చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు రఘునాథపాల మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు

మంచి కుటుంబం చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు బెంగళూరు నుంచి వరలక్ష్మి, సుబ్బలక్ష్మి, కార్తీక్, ప్రత్యూష మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట పవిత్ర బంధం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ నుంచి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమదేవి, కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, రాములు, నాగమణి, చందు, శ్రావణి, పర్ణిక, స్వరూప, నాగయ్య, లక్ష్మీనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు

రాజకోట రహస్యం చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుంచి శ్రీనివాసరావు, పద్మ, జోషిక, హర్షిత, నరేష్, అర్జున్, రామ్మూర్తి, స్వరూప, సుధాకర్, లలిత, లింగయ్య, సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు.

రాము చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు మరియు వారి కుటుంబ సభ్యులు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కాంచనగంగ చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుంచి చిన్నపాసి కన్నాపాసి బాలాపాసి అరుణదేవి అరుణ్ కుమార్ అమృత బబిత కృష్ణచరిత చాపెల్ అక్షయ అమృత అనూష కీర్తి శతాక్షి అంబు యశ్వంత్ రాజ్విక రాజా రాధాపాసి భవాపాసి రోహిత్ రోషిణి రోహిత్వల్లి ఉమా పార్వతీబాయి చోటాపూరన్ దాస్ పాసి ఉమాశంకర్ ఎండి షాకీర్ రాంఫల్ పాసి జి వెంకటేశ్వరరావు జగన్మాత మరియు వారి కుటుంబ సభ్యులు

లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్, యశోద, సతీష్, ప్రశాంతి, శైలజ, శ్రీనివాస్, ఫణి, విజయ, సూర్యకుమార్, పద్మావతి, భార్గవ, డాక్టర్ భాను.

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దూరు నాగారం నుంచి దుర్గయ్య.

0: ప్రేమలేఖ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నుజహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా మరియు వారి కుటుంబ సభ్యులు.
1: జుమ్ జుమ్ జుమ్.

కిన్నెరల హరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న చిత్రగీతాలు వింటున్నారు. కొత్త జీవితాలు చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఊకే వెంకటేశ్వర్లు, ధరణి, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు

ఎర్ర గులాబీలు చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్యసంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు మచిలీపట్నం నుంచి పద్మజ, ప్రకాష్, రాధ, సీతారాం, భాస్కర్, స్వాతి, అనంత్, జ్యోతి, రఘు, జ్యోతిశ్రీ, శేష, ప్రసూన, శేషాద్రి, పవన్, వాంగ్మయి, కళ్యాణి, రమేష్, సుజిత, నిఖితా.

జేబు దొంగ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి గణేష్ కుమార్, సంధ్యారాణి, సతీష్, జ్యోతి, సీత, సుధాకర్, శిరీష, శ్రీరామ్, సుహాస్, అర్జున్, చిన్మయి, వినోద్, వరద

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న చిత్రగీతాలు వింటున్నారు. అనుమానాస్పదం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్నందన్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తీక మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం నుంచి శాలిని, స్వర్ణలత, విజయలక్ష్మి, తస్లిమాభాను, శిరీష, మల్లీశ్వరి, విక్టోరియా కుమారి, స్వప్నకుమారి, నూరి,

రాక్షసుడు చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుంచి నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, మహేశ్వరి, వీరబ్రహ్మాచారి, జ్యోతి, వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు విన్నారు. నెలల సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి సిహెచ్ఏ సీతామహాలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో గ్రోబ్యాక్ టెక్నాలజీ వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఇటాలియన్ శాస్త్రవేత్త రేడియో మార్కోని ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు. 10:00 చిరస్మరణీయ వేడుక పూరీ రథయాత్ర ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభాగుర్తుగారి గాత్ర సంగీత

వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఆషాఢమాసం వనభోజనాల విశిష్టత ప్రసంగం, ఇంకా అక్షర దేవాలయం శ్రీమతి పివిఎల్ అన్నపూర్ణ గారి ప్రసంగం ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చెర్రీ టమాటా సాగులో రైతు అనుభవాలు పరిచయం. చేపలతో వివిధ ఆహార పదార్థాల తయారీ విధానం గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్లో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 8:00 కిన్నెర లహరి. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ అలనాటి మధురి గీతాలు వింటారు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 7:45 వికసిత్ భారత్లో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 8:00 కిన్నెర లహరి. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:04 దాటి 35 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం 5:55 వందే